ృమాజక్షమీ సమస్యాకర్మేకైనమోగ్రేమేక్షేకం శివేంద్రైర్పురోపభ్రశుక్రేక్షిజైరంగైలారస్థుకరస్థూరేర్ణవోయోగ్రద్యాదుల్యమర్గం విభర్హిరాయ విశ్వరూపం అరగంధిగంధయేష్మద్భన్నవోజీరస్థలక్షిశ్రుతంగిమాణం భృగన్న భీమోపహస్త్రుభుజాన్ దూరేర్ధారాంధస్తంగేస్తంభేస్ రామోజీ నిజాసంతర్మాజా భూ చా

అగరాధాయ సరమానాయ మేధలే దిగ్మాయూధాయ సరమోదూనాయే లక్షణ్యశ్చిరంగాధ్యేన నిర్గశ్యేదీ అభంగవంతేరుపోదశ్చరీవోదాదూ భవే విద్యుదరాధృకాక్షణిపరిదావేణ పునః

0: ఎక్కువ తక్కువ మొదలైనవి కాకుండా అనేక వృక్షాలకి ఆశ్రయం ఇస్తూ ఎత్తు పల్లాలతో ఉంటూ గుహలు కూడా కలిగి ఉంటుంది పర్వతం. అందుకే పర్వతమే పరమేశ్వరుడు అన్నారు ఇక్కడ. ఆ పర్వతాలలో కురుస్తున్న జలపాతాలు చూస్తే మీరు ఒక్కసారి ఈ పర్వతంలో శివుడు ఎక్కడున్నాడో అని వెతుక్కోవడం కాదు, పర్వతమే శివుడు అని కనిపిస్తుంది. ఆ మహామహావృక్షాల నుంచి ఆ పడుతున్న జలపాతాలన్నీ కూడా ఆయన జటాజుటల నుంచి కురుస్తున్న గంగలాగే మనకు కనిపిస్తాయి. ఆ గహ్వరాలన్నీ కూడా ప్రణవనాదం వినిపించేటువంటి స్థానములుగా గోచరిస్తాయి. అలాంటి గుహలలో ఎందరికి ఆశ్రయిస్తున్నాడో, ఎన్ని జీవులకు ఆశ్రయిస్తున్నాడో, ఎంత దయామయుడు. ఆ కొండల్లో తిరిగే వాటికి కూడా ఎండల బాధ వానల బాధ లేకుండా తలదాచుకోవడానికి గుహలను కల్పించిన పరమేశ్వరుడు ఆయన. వాటికి ఇళ్ళు కట్టుకోగలవా, కానీ వాటికి కూడా ఆశ్రయం ఇచ్చాడు. ఎన్నెన్ని అందులో తలదాచుకుంటున్నాయి. అంతేకాదు, ఈ ప్రపంచపు సంసారపు మొసళ్ల బాధ తట్టుకోలేక అరణ్యాలకు వెళ్ళిన మహర్షులు కూడా ఆ గుహలలోనే తపస్సులు చేసుకున్నారు. అందుకు వారికి కూడా ఆవాసం కల్పించినటువంటి గుహల యందు ఉన్న పరమేశ్వరునికి నమస్కారం. హృదయ్యాయచ అంటే లోతైన జలాశయాల్లో ఉండేవాడికి నమస్కారం. నివేష్ప్యాయచ మంచునీళ్ల యందు ఉండే పరమేశ్వరుడికి నమస్కారం అన్నాడు. ఆ మంచునీరు ఉదయాన్నే మనకి మంచు బిందువులు కనిపిస్తాయి. ఆ మంచు బిందువుల యందు కూడా రుద్రుడు ఉన్నట్ట. ఇది మనకు తెలిసినప్పుడు ఆ ఉషకాలంలో ప్రతి పత్రముపై ఉండేటువంటి ఆ తుషార బిందువు కూడా ఒక హిమలింగంలా మనకు దర్శనమిస్తుంది. అవునా లేదా? ఇలా ప్రతి మంచు నీటి చినుకులో కూడా ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము. అంతెందుకయ్యా? పాంసవ్యాయచ స్వరంలో చెప్పేటప్పుడు పాగం సవ్యాయచ అంటారు, శబ్దం మాత్రం పాంసవ్యాయచ అంటే అర్థం పాంసువునందు ఉండువాడు. పాంసువు అంటే పరమాణువు అని అర్థం. అత్యల్ప పరిమాణం కలిగినటువంటి పరమాణువునందు కూడా ఉన్నటువంటి వాడు. అది మనకు గోచరించదు, కానీ దాని ఎందు ఆయన ఉన్నాడు. అదేవిధంగా రజస్యాయస దుమ్ము ధూళి కణముల ఎందు ఉన్నవాడు. ధూళి కణంలో ఉన్న రుద్రునికి నమస్కారం ఉన్నాడు. ఎంత గొప్ప విశేషం అండి, ధూళి కణంలో కూడా ఉంటాడండి. నీ కంటికి ధూళి కణం చిన్నది, కానీ ఆ ధూళి కణంలో కూడా ఎన్ని ప్రాణులు బ్రతుకుతున్నాయో మీకు తెలుసా? నీ సోఫాల్లో, నీ ఇంట్లో అక్కడ అంటుకుంటూ ఉంటూ ఉంటుంది అది. చివరికి ఆ డస్ట్ పడితే అందులో ఘోర రూపంగా వచ్చి కొట్టి ఎలర్జీలు రావట్లే, డస్ట్ ఎలర్జీ అందులోంచి వస్తుంది. మరి అందులో ఘోరమై ఉన్నాడే. అందుకు రజస్యాయచ అంటే వేద మహర్షి ధూళి కణంలో కూడా ఈశ్వర చైతన్యం ఉందని దర్శించాడు. అందులో కూడా ఘోరాఘోర రూపమైన రుద్ర చైతన్యం ఉంది, అది నువ్వు తెలుసుకుని శివా నమస్కరిస్తే ఆ ధూళి కణం వల్ల కూడా నీకు ప్రమాదం కలగకుండా కాపాడుకోగలడు ఆయన. అది రజస్యాయచ, ఇది విశేషం. అలాగే శుష్క్యాయచ హరిత్యాయచ అంటే ఎండిన కర్రల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, పచ్చికర్రల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అయితే ఎండు గొప్పదా పచ్చి గొప్పదా ప్రశ్నించండి. కొంచెం ఆలోచిస్తే ఏది గొప్పదో మనం తేల్చగలమా? మంట వెలిగించాలంటే పచ్చికర్రలతో లాభం లేదు. ఆ పచ్చికర్రలు మళ్ళీ ఔషధులకు మనకు వస్తాయి, అది అక్కర్లేదు అంటే మళ్ళీ లాభం లేదు. అందుకు అక్కడ శుష్కము ఎంత అవసరమో ఇక్కడ హరితము అంతే అవసరం, ఇక్కడ హరితము ఎంత అవసరమో అక్కడ శుష్కము అంతే అవసరం. అందుకు ఎండించేవాడు ఆయనే, తడి చేసేవాడు ఆయనే, తడిలో పొడిలో ఉండేవాడు పరమేశ్వరుడే. తడి ఉండవలసిన వస్తువుకు తడి ఉండాలి, పొడి ఉండవలసిన వస్తువుకు పొడి ఉండాలి. రెండిటికి దేనికి ఉండవలసిన లక్షణం దానికి ఉండాలి. మీరు ఒక మామిడి పండు తీసుకున్నా అనుకోండి, అందులో రసమే లేక ఎండిపోయి ఉంటే పారేస్తాం, అవునా లేదా? అలాగే ఒక పొడి వస్తువుని తీసుకుంటే అది అలా రసం కారుతూ ఉంటే దాన్ని పారేస్తాం. అందుకే దేనికి ఏది ఉండాలో దానికి అది ఉండాలి, అవునా లేదా? అందుకు దానికి తడి, దానికి తడి లక్షణం, పొడి దానికి పొడి లక్షణం కలిగించే పరమేశ్వరుడు ఈ తడి పొడి చోట్ల యందు కూడా మనకు శివము కలిగించుగాక. శుష్క్యాయచ హరిత్యాయచ అలాగే లోప్యాయచ ఉలప్యాయచ అని చెప్తున్నాడు. లోప్యాయచ అంటే గడ్డి కూడా మొలవనటువంటి కఠిన స్థలాలలో ఉండే రుద్రుడు అన్నారు. రాళ్లసీమండి అంటాం, కానీ ఆ రాళ్ల నుంచే ఎన్నెన్ని తయారు చేసుకుంటున్నాం, ఎన్ని రకాల రాళ్లు ఉన్నాయండి. అందుకే మనకి అశ్మాచమే మృత్తికాచమే అనే చమకంలో చెప్పుకుంటున్నాం. నాకు రాళ్ళు ఇవ్వయ్యా మట్టి ఇవ్వయ్యా అని అడుగుతున్నాం. మట్టి కావాలా రాళ్ళు కావాలా? వాడు మట్టి అడుగుతున్నాడండి, ఏదో మనకి అక్కర్లేదన్నట్టు అని మట్టి మీద నిలబడే మనం అంటాం. మట్టి లేకపోతే ఎలా బతకగలం అని అశ్మాచమే. ఎన్ని రకాల రాళ్ళండి, మార్బుల, గ్రనైట, నాపరాయ, ఏ రాయి,
1: ప్రతి రాజులోని పరమేశ్వరుడే. అందుకు గడ్డి కూడా మొలవనటువంటి ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసిన వాడు. అంటే ఏ విధమైనటువంటి కెమెరా ఫోకస్ చేస్తుందో వేదం చూడండి. ఇక్కడ అన్ని ల్యాండ్స్కేప్స్ చూపిస్తుంది, అన్ని జలాశయాలు చూపిస్తుంది, ఆకాశంలో ఉన్న బహువిధ మార్గములు చూపిస్తుంది, జీవ వ్యవస్థను చూపిస్తుంది. ఆ జీవుల్లో వృక్ష వ్యవస్థలు, రకరకాల జంతుజాలాలు, అందులో మానవులు, మానవుల్లో అవస్థలు, వయోభేదాలు, ప్రతాప భేదాలు, దరిద్రులు, సంపన్నులు, ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని, మొత్తం 11 రోజులు కూర్చుని పెద్ద విశ్వరూప సందర్శన యోగం. ఇంతకంటే పెద్ద స్కోప్ ఎవడివ్వగలండి? అయితే ఇంత చూపిస్తూ కూడా కన్ఫ్యూజన్ కాకుండా ఇంత ఒక్కటే అని ఏకత్వం ఇచ్చి ఇదే శివం అని ఒక్క రత్నాన్ని చేతిలో పెడుతున్నది. అది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. లోప్యాయచ, ఉలప్యాయచ, ఉలప్యాయచ అంటే తృణాదులతో సమృద్ధమైన స్థలములు, అంటే చక్కగా గడ్డి మరిచి బల్బజము మొదలైన తృణములతో, గడ్డిలో రకాలు చెప్తున్నాడు ఇక్కడ, అనేక రకములైన గడ్డిలతో నిండినటువంటి భూములయందు ఉన్నటువంటి వాడికి మొత్తానికి ఊర్వ్యాయచ, ఉర్వియందు ఉన్నవాడు అంటే పృథివీయందు అంతర్యామి అయి ఉన్న పరమేశ్వరుడు. ఈ భూమి ఈశ్వర స్వరూపము, అష్టు శివుని అష్టమూర్తుల్లో ఒకటి ఈ భూమి. ఈ భూమిలో కూడా ఘోరాఘోర లక్షణం ఉందని మనకు అనుభవమే. అందుకు ఆ భూమి కూడా మనకు శివమై ఉన్నందు గనకనే మనం ఇలా కూర్చోగలిగి వినగలుగుతూ ఉన్నాం. అందుకు భూమి మనకు అనుకూలించాలి, శివమవ్వాలి. అందుకు పృథివీ యందు ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము. ఈ పృథివీ యందే నదుల యందు ఉండే తరంగాల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని చెప్పి, పర్ణముల యందు ఉండే స్వామికి నమస్కారము. అంటే ఆకులలో ఉండే స్వామి, ప్రతి ఆకులో పరమేశ్వరుడు ఉన్నట్ట. అందుకే వాటిని ఔషధులుగా మనం వాడుకుంటూ ఉన్నాం. పచ్చి ఆకులలో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం అన్నాడు. పచ్చి ఆకుల్లోంచి మనం రసం తీసుకుంటాం, ఆ రసాలు ఔషధులకి. బిల్వం వల్ల కరివేపాకుతో అన్ని రోగాలు పోతాయట. మనం తినేటప్పుడు తీసి పక్కన పెట్టేయడం ఒక అలవాటు. సామెతుందేమో కానీ కరివేపాకు పక్కన తీసి పెట్టేవారంత మూర్ఖుడు పరుగుడు ఉండేది. కరివేపాకు చాలా ఔషధ విలువలు ఉండేటిది. అయితే వైద్యం సబ్జెక్టు కాదు కనుక రేపటి నుంచైనా కరివేపాకును తినాలని కోరికతో చెప్తున్నాను. కరివేపాకు చాలా రోగాలకు మందది. ఆ కరివేపాకు, కొత్తిమీర, ఇటువైపు బిల్వదళం, ఇవన్నీ ప్రతి పత్రములో ఔషధుల శక్తులు ఉన్నాయి. ఆ ఔషధీనాం పతయే నమః అయిన రుద్రుడు ఉన్నాడు గనక ఆ ఆకులు తిని ఏమైతే ఆకుకూరలో ఏంటో కొనుక్కుంటున్నావా లేదా? ఆ ఆకులు తిని మనం ఆరోగ్యం తెచ్చుకుంటున్నాం కదా. మరి ఆకులలో ఉన్నటువంటి అన్న ప్రదాత అన్నానాం పతయే నమః ఉన్నాడు గనక పర్ణ్యాయచ నమః, ఆకుల యందు ఉన్న రుద్రుడికి నమస్కారం. సరే అండి, పచ్చి ఆకుల్లో అయితే రసం ఉంటుంది, అందులో ఎండుటాకులు ఏవి శివుడు కావండి అంటే పర్ణశజ్యాయ చ నమః, ఎండిన ఆకుల గుంపులో ఉన్న రుద్రునికి నమస్కారం అన్నారు. పచ్చి ఆకులలోనూ ఆయనే, ఎండుటాకుల్లోనూ ఆయనే. అందుకే ఎండిన ఆకులు కొన్ని ఔషధులకు వాడుకుంటాం. కరివేపాకు ఎండబెట్టి అది ఎండకపోతే వేయించేనా ఎండు చేసి దాన్ని వాడుకోవడం ఉన్నది. పర్ణశజ్జాయ చ, ఆ ఎండుటాకులు కూడా ఈశ్వరుని యొక్క సంకల్పమే. అయ్యా, ఎండుటాకులు అడవుల్లో రాలి పడిపోతూ ఉంటాయి, పండి ఎండిన ప్రతి ఆకు ఒక పచ్చని ఆకు పుట్టుకకి చోటిస్తుందండి, అది విశేషం. అలా పడినటువంటి ఆ ఎండుటాకుల పండుటాకులు ఏవైతే ఉంటాయో అవి మనకి ఎన్ని జాడలు చెప్తాయో. అడవిలో మనం వెళుతూ ఉంటే ఆ పండుటాకులు కానీ చప్పుడు చేసేయా, ఈ కింద నుంచి ఏదో కదిలి వెళ్ళిందని మనం జాగ్రత్త పడతాం. ఎన్ని చేస్తున్నాయి చూడండి. అందుకు ఎండిన ఆకుల గుంపులలో ఉన్న రుద్రుడికి నమస్కారం. ఆ ఎండుటాకుల గుంపులో పడుకున్నది మనకు కనబడకపోతే అడుగు వేస్తే ఒకటి ఇచ్చుకుంటుంది కూడా. అందుకు అది ఘోరంగా ఇవ్వకుండా శివుణ్ణి తలంచుకుంటే ఇక్కడ నేనున్నాను అని సైగ ఇస్తుంది, దాంతోనైనా కాపాడబడతాం. అందుకే పచ్చనాకులలోని ఎండుటాకులలోని ఉన్న రుద్రునికి నమస్కారం. ఏమి విస్తృతమైన దృష్టినిచ్చిందండి. ఏం మర్చిపోయాడో చెప్పండి రుద్రంలో. ఇలా వివరించి పరమేశ్వరుని యొక్క ప్రతాప స్వరూపాన్ని వర్ణిస్తూ, నమోపగురమానాయ చ విఘ్నతే చ నమ ఆఖ్యదతే చ ప్రఖ్యదతే చ నమో వక్కిరికేభ్యో దేవానాగం హృదయేభ్యః. అపగురమానాయ అంటే ఆయుధాలని ఎత్తి పట్టుకున్న రుద్రునికి నమస్కారము, వాటితో దెబ్బతీసే రుద్రునికి నమస్కారము. వాడి వాడి పాపాన్ని అనుసరించి కొందరిని ఆఖ్యదతే, కొందరిని ప్రఖ్యదతే, కొందరిని ఆమాత్రం కొడతట, కొందరిని బాగా బాగుతట. ఒకే సంఘటన కొందరిని బాగా కరచివేస్తుంది, కొందరిని కొంచెం కరచివేస్తుంది, కొందరిని ఏమీ కరచివేయదు. మరి సంఘటన ఒకటేనే,
0: అంటే వాడిలో వాడు గ్రహించిన ఈశ్వర చైతన్యం బట్టి, వాడుకొచ్చిన ఆ జ్ఞానం బట్టి వాడు దానికి అనుగుణంగా స్పందిస్తాడు. అది వాడి యొక్క పుణ్య విశేషానుగుణంగా పరమేశ్వరుడు ఆ బాధుడిలో కూడా వెరైటీస్ చూపిస్తాడండి. ఆఖ్యదతేచ ప్రఖ్యదతేచ, అలాంటి పరమేశ్వరుడు ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటి, అన్ని విధములుగా ఈ లోకములో నమో భక్కిరికేభ్యో కిరికేభ్య అంటే వెదజల్లువాడు, కిరంతి అంటే వెదజల్లుట, కిరికేభ్య అంటే వెదజల్లువాడు. ఏమిటి వెదజల్లుతున్నాడు, హింసిస్తున్నాడు అనుకుంటే బాణాలు వెదజల్లుతున్నాడు, రక్షిస్తున్నాడు అనుకుంటే సంపదలు వెదజల్లుతున్నాడు. అలా వెదజల్లుతున్న ఆ పరమేశ్వరుడు ఆయన ఆపు అని ఏ దేవత అనలేరట, ఎందుకంటే దేవానాం హృదయేభ్య, ఈ బహువచనాల్లో చెప్తున్నారు. అక్కడ ఎన్ని రూపాలతో పరమేశ్వరుడున్నా వారు దేవతల హృదయములు. ఈ రుద్రులు ఎవరయ్యా, దేవతల యొక్క హృదయములు. దేవతల హృదయంలో ఉండేటటువంటి సంకల్పాది శక్తులన్నీ రుద్రుడే, ప్రతి దేవతలో ఉండే హృదయ శక్తే రుద్రుడు. అందుకు రుద్రుడు లేని దేవత లేడు. దేవానాం హృదయేభ్య అనేది చాలా గొప్ప మాట. దేవతల హృదయమైన ఆ పరమేశ్వరుడే విక్షీణకేభ్యో విచిన్వత్కేభ్య, క్షీణత్వము లేనటువంటి వాడు, ఏ క్షీణ విగత క్షీణత్వం, ఏ క్షీణత్వము లేనటువంటి వాడు, అనేకములైన సంపదలను సంగ్రహించి అందించేవాడు, ఆనిర్హతేభ్య సమస్త పాప సంహారకుడైనటువంటి వాడు. అంతేకాదు పాపిష్ఠులు అటు ఇటు పోకుండా పారిపోకుండా వారి చుట్టూ ఆక్రమించి సంహరించేవాడు గనక ఆమీవత్కేభ్య అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే మనలో పాపపు బుద్ధులు తప్పించుకుని లోపలికి దూరిపోకుండాను, బయటకు ఎప్పుడో పారిపోయి ఈయన మళ్ళీ లేనప్పుడు వద్దాంలే అనుకోకుండా వాటిని అన్ని వైపులా ఆక్రమించి కొట్టగలిగేవాడు, అలాంటి వాడిని గుండెలోకి పెట్టుకున్నామా, ఒక్క దుర్భావం లోపలికి రాదు, లోపల ఉన్న వాటిని మళ్ళీ ఎక్కడికో పోకుండా నాశనం చేసి అంతరింపజేయగలడు కూడా, అది విశేషం. అటువంటి పరమేశ్వరుణ్ణి 9 అనువాకాలు నమస్కరించి 10వ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. ద్రాపే అని ఇక్కడ మొదలు పెడుతున్నారు. ఇక్కడ ద్రాపి అనే దానికి 2-3 అర్థాలున్నాయి. ఒకటి కవచము ధరించువాడు అనే అర్థాన్ని చెప్పారు. అలాగే ద్రాపే అంటే కుత్సిత గతిని కలిగించువాడు అని అర్థం. ఎవరికి, పాపాత్ములకి కుత్సిత గతిని కలిగించువాడు గనక ద్రాపే అని చెప్పారు. వాడు తర్వాత అంధసస్పతే దరిద్రన్, ఈ 2 సంబోధనలు చూడండి ఇక్కడ. అంధసస్పతే, అంధసములు అంటే అన్నములు అని అర్థం. అంధసస్పతే అంటే అన్నములకు పతి అయిన వాడా అంటే, అన్నములు అంటే ఐశ్వర్యములు అని అర్థం. ముందే చెప్పుకున్నాం మనం, ఐశ్వర్యములకు పతి అయిన వాడా అని అర్థం అంధసస్పతే అని. వెంటనే ఏమంటున్నాడు చూడండి, దరిద్రన్, ఓ దరిద్రుడా అని సంబోధించారు. ఏమిటండి, ఐశ్వర్యములకు పతి అయిన వాడా అని అక్కడ సంబోధించి వెంటనే ఓ దరిద్రుడా అని సంబోధించడం ఏంటండి. ఐశ్వర్యాలు ఉన్నవాడు ఎప్పుడు దరిద్రుడు అవుతాడా, ఏమిటి పరస్పర విరుద్ధం. అంటే సంపన్నుని యందు ఏ చైతన్యం ఉందో దరిద్రుని యందు అదే చైతన్యంగా ఉన్నవాడు అని అర్థం మనం చెప్పుకుంటాం. అంతేకాదు ఎన్ని సంపదలున్నా ఈశ్వరుడు దరిద్రుడే. దరిద్రుడు అంటే లేనివాడు అని అర్థం. ఈ లేనివాడు అనేది 2 విధాలు. ఎలాగూ అంటే అవసరమైనవి లేనివాడు దరిద్రుడు, అసలు వేటి అవసరం లేనివాడు ఆ దరిద్రుడు పరమేశ్వరుడు. ఇది విశేషం. మనకు అవసరాలు ఎన్నో ఉన్నాయి, అందుకు అవి తీర్చుకునే వనరులు లేకపోతే మనం దరిద్రుడు. ఆయనకి వేటి అవసరం లేదు. ఈ మాట చూడండి, అంధసస్పతే దరిద్రం, అదే గొప్ప విశేషం. అన్ని సంపదలుండి కూడా ఏ సంపద తనకు అక్కర్లేకుండా ఉండగలడా ఎవడైనా, ఒక్క పరమేశ్వరుడే అలా ఉండగలండి. ఇన్ని సంపదలు ఆయన దగ్గరున్నాయి, సంపదలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన మించిన సంపద లేదు. కనుకే ఈశ్వర మహేశ్వర పరమేశ్వర సర్వేశ్వర జగదీశ్వర ఈశ్వర శబ్దాలన్నీ ఆయనకే వాడు. ఈశ్వర అంటేనే ఐశ్వర్యమయ్యుడు. మరి అన్ని ఈశ్వర శబ్దాలు ఉండి కూడా ఏమీ లేనివాడండి ఆయన. అంటే ఈ ఐశ్వర్యములన్నీ నా కోసం కాదయ్యా, జగత్తు కోసం అన్నాడు ఆయన. అందుకే సృష్టించిన ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసువు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సృష్టి కోసం నేను సృష్టించిన ఐశ్వర్యములు, కానీ ఐశ్వర్యాలు ఏవి నా కోసం కాదు. ఇంత బంగారం సృష్టించాడు, అందుకు బంగారం అంతా ఆయన దగ్గర ఉందంటే మొహం చూస్తేనే తెలుస్తుందండి, శరీరం చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే 1/2 బంగారం దిగేసుకున్నాడు వాడు, అందుకు వాడికి బంగారం బాగా ఉందని తెలిసిందండి అంటాడు. ఈ పరమేశ్వరుడు మాత్రం ఇన్ని ఐశ్వర్యాలున్నా ఒంటి మీద ఒక్క ఐశ్వర్యం ఉండదండి. దరిద్ర వేషం ఈయన దగ్గర కనిపిస్తుంది, దరిద్రం. ఏ మహిన ఒక్కటైనా ఆయన దగ్గర ఐశ్వర్య వేషం ఉందండి,
1: అసలు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన్ని చూస్తే ఏమీ అడగాలని బుద్ధి కూడా పుట్టదు మనకి, అవునా లేదా? అసలు ఏం అడుగుతాం? ఎవడైనా బాగా సంపద ఉన్నవాడు మన ఇంటి తలుపు తిరిగితే మనకు చాలా ఆశ, ఎందుకంటే వాడు కట్టుకున్న వేసుకున్న కంకణం, చేతుకున్న ఉంగరాలు, మెడలో వేసుకున్న ఆభరణాలు, చాలా పెద్దవాడు వచ్చాడండి. వాడు సూట్ వేసుకుని వస్తే మరీ ఆనందం, కారులో దిగితే ఇంకా ఆనందం, ఎందుకంటే వాడి వల్ల ఏదైనా వస్తుంది. కానీ ఈయన గారిని చూస్తే వాడికైనా ఈయన వల్ల ఏదైనా వస్తుంది అనిపిస్తుందా? ఆయనకి ఏదో ప్రేమ పుట్టి ఇస్తాను తీసుకో అంటే మాత్రం పుచ్చుకోగలమా మనం? అశనంగర లంప నీకలాపో వసనం చర్మచ వాహనం మహుక్ష మమ దాస్యతి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవదేహి. నీ ఆహారం నాకు ఇస్తే నేను వద్దంటానయ్యా, అది విషయం. నీ అలంకారం నాకు ఇస్తానంటే పారిపోతాను అక్కడికి. ఇదిగో వెహికల్ ఎక్కువ అంటే అది కొమ్ము విసిరితే పరిగెడతాను నేను. క్లాత్స్ కావాలా అంటే నీకు అలవాటైన కృత్రిమ వసాన ఆ చర్మం కట్టుకు తిరుగుతూ అవి నాగొద్దు. అసలే ఒక క్లాత్ ఉంది, చర్మపు క్లాత్. ఇంకేమిటయ్యా, అందుకు నిన్ను చూస్తే ఇది కావాలి అని అడిగించే బుద్ధి కూడా చెప్పేశావు. అందుకే ఏమిస్తావో తెలుసా? ఏమీ ఇవ్వద్దయ్యా, ఇవ్వాలన్నా నీ దగ్గరే ఉన్నాయి, తవ పాద అంబుజ భక్తి మేవదేహి అంటారు శంకరుడు వారు. అందుకే దరిద్రుట్ట అయిన పాపం అంటే దరిద్రుని వలే కనబడువాడా అని అర్థం. ఏ ఐశ్వర్యముల అవసరమూ లేనివాడా అని దరిద్ర శబ్దానికి అర్థం. అలాంటి దరిద్రుల వద్దకు వెళ్ళే మనం నమస్కారాలు చెయ్యాలండి. అందుకే అరుణాచలగిరి గుహల వద్దకు వెళ్ళి రమణ మహర్షి పాదాల మీద పడ్డాం దరిద్ర వేషం. ఒక చిన్న గోచిపాత రాయుడైన అది వేసి కూర్చున్నాడు దరిద్ర నీల లోహిత. ఆయన ఇంటికి వెళ్ళామా, ఇంకెక్కడికి వెళ్ళాం మనం చెప్పండి? ఆయన దగ్గరికే వెళ్ళాం. రామకృష్ణ పరమహంస ఏం కిరీటం ఉందండి, ఏ ఆభరణాలు ఉన్నాయండి, ఆయన దగ్గర పిచ్చి వేషం, గడ్డం కూడా తీసుకున్నారు కదా పాపం. అలాంటి ఆయన మనకి శరణ్యుడు. ఇక ఆ తర్వాత ఒక దర్భాసనం మీద కూర్చుని ఒకే ఒక్క ఎర్రని వస్త్రం ఒంటికి కప్పుకుని కూర్చున్న కంచి పరమాచార్యుల వారి పాదాల మీద పడ్డాను, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మీద. ఎందుకు దరిద్రం? వారు ఏది అసలు ఐశ్వర్యమో అది తామై ఉన్నారు గనక బాహ్యమైన ఐశ్వర్యములు చూపించుకుని ఈశ్వరత్వం ప్రకటించవలసిన అవసరం ఆయనకి లేదు, అది విశేషం. అందుకే స్వతసిద్ధంగా ఎవడు ఈశ్వరుడు, ఆయన దరిద్రవత్, దరిద్రుడు వలె గోచరిస్తున్నాడు, అందుకే దరిద్రన్ అని అంటున్నారు ఇక్కడ. అన్ని ఐశ్వర్యములు లోకానికే ఇచ్చి

అన్నారు ఇక్కడ. ఆ నీల లోహితుడు అనే మాట చాలా గొప్పది. నీల లోహిత, నీలకాంతితోనూ ఎరుపు రంగుతోనూ ఉన్నటువంటి వాడా, అంటే అల్ట్రా వైలెట్ అని మనం అంటాం, వైలెట్ కలర్. ఇది కూడా కాంతి కిరణ విశేషం, ఇది సౌరశక్తికి సంబంధించిన ఒక రహస్యం ఇందులో ఉంది, అది పక్కన పెడదాం. నీల లోహిత, నీల అనేది జల లక్షణం, లోహిత అంటే ఎరుపు, అది అగ్ని లక్షణం. ఇదే అగ్ని సోమాత్మకం, ఇదే యజ్ఞతత్వం. ఆ నీలం అమ్మ, ఆ లోహితం శివుడు. నీల లోహిత అంటే అర్ధనారీశ్వర అని అర్థం. అర్ధనారీశ్వర స్వరూపుడైన ఓ పరమేశ్వర, అందుకే అర్ధపం లక్షణం వందే పురుషం కృష్ణ పింగళం అని కూడా వర్ణించారు. కృష్ణ అంటే నీలము, పింగళం అంటే ఎరుపు. ఈ నీల లోహితమే హరిహరాత్మక మూర్తిగా శైవంలో ఆరాధింపబడుతున్న తత్వం కూడా. విష్ణువు జలతత్వం అయితే శివుడు అగ్నితత్వం, అది కూడా అగ్ని సోమాత్మకమే. ఈ సోమతత్వం యొక్క పురుష రూపమే విష్ణు రూపం, ఆ సోమతత్వం యొక్క స్త్రీ రూపమే అమ్మవారు. అందుకే యా ఉమా సా స్వయం విష్ణు అని అన్నారు. అందుకే హరిహరమూర్తిలో విష్ణువు వామ భాగంలోను శివుడు దక్షిణ భాగంలోను ఉండడంలో ఆంతర్యం ఇది. అందుకే నీల లోహిత అంటే హరిహరాత్మక అని అర్థము. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరాత్మకమైన అర్ధనారీశ్వర స్వరూపం కూడా చెప్పబడి, ఓ పరమేశ్వర ఏషాం పురుషాణం ఏషాం పశువునాం మాభేహే, మా యొక్క పశువులను మా యొక్క పురుషులను బాధించకు, ఎటువంటి రోగములను కలిగించకు, ఏషాం కించనామత్ ఏమాత్రపు రోగాదులు కలుగరాదు అని ప్రార్థిస్తున్నారు. అంటే నేను చేసుకున్న పాపాలు బట్టి నాకు మా వాళ్ళకి ఏవో వేదనలు రావచ్చు, కానీ దయామయుడు వేను నువ్వు నీలలోహిత అనగానే దయామయా అని చెప్పడం. అటువంటి దయామయుడు వేను నువ్వు, నీకు వీరిని శిక్షించాలి వీరికి హింసించాలి ఏవేలేవయ్యా, నువ్వు విరాగివి, అందుకే దరిద్రాన్ని. అయినా మా కర్మానుగుణంగా నువ్వు చేస్తున్నావు, మా పాపాలకు అనుగుణంగానే మా పశువులు మా యొక్క సంతతి ఇవన్నీ కూడా బాధపడేటటువంటి పాపాలు ఏవో మేము చేసుకున్నాం గనక ఘోర రూపంలో శిక్షిస్తున్నాం, కానీ ఇంతవరకు 9 అనువాకాలు నేను నమస్కారం చేసుకున్నాం కదా, అందుకు ప్రసన్నుడివై మమ్ములను మా పశువులను కాపాడు. మా పశువులే లేవండి, బాధ లేదు, మేము అది అడగం, అడగకపోతే నీకు ఉదయం మార్నింగ్ పాల ప్యాకెట్లు రావు, పంటలు రావు. అందుకే ఎలాగోలాగా పశువులతో మనకు అవసరం ఉంది. ఇప్పటికైనా భారతీయులు గో సంపదను పెంచుకోవడానికి ప్రయత్నించండి. భారతదేశం మళ్ళీ పూర్వవైభవానికి వెళుతుంది. వీలైనంత చేయగలిగినంత చెయ్యాలి. ఆఖరికి చెట్ట చివరికి ఆవుల బొమ్మలు చేసుకుని దేవుడు పెట్టులో పెట్టి పూజ చేసుకునే దుస్థితి రాకూడదు మనకి. ఇదే క్రమంగా వెళితే తులసి యొక్క బొమ్మలు చెక్కుని కూడా దేవుడి గుళ్ళో పెట్టుకుని దురవస్థలు వస్తాయి మనకి, ఇంట్లో పూజించిన అవస్థలకు వస్తాయి. అలాంటి రోజులు రాకూడదు. ఇళ్ళ దగ్గర కట్టుకోలేకపోయినా 10 కలిసి గోశాలలు నిర్మాణం చేసేనా, ఎలాగోలాగా కనీసం గోశాలలకి ధనాన్ని దానం చేసేనా, గోవుల వద్దకు వెళ్ళి పళ్ళనిచ్చేనా గోవుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మన వంతు ఏం చేస్తున్నాం హైందవ ధర్మరక్షణకు ప్రయత్నించండి. కూర్చుని విని భజనలు చేసి పారాయణలు చేసినంత మాత్రాన హైందవ ధర్మరక్షణ కాదు. హైందవ ధర్మరక్షణకు మూలమైన గోవులని కాపాడుకోవాలి, వేద ధర్మ ఆచరణని కాపాడుకోవాలి, దాన్ని నిలబెట్టే వారిని కాపాడుకోవాలి. అదేవిధంగా దీనిపైన ఎవరు ఏ విధమైన కుత్సిత వ్యాఖ్యానం చేసినా 10 కలిసి ఉద్యమించవలసింది. అంతేగాని అదేదో సంఘం చూసుకుంటుందండి, లేదా పరిషత్తు చూసుకుంటుంది, మేము మాత్రం మా ఇంట్లో షట్టర్ సౌకర్యంతో భోజనాలు చేసుకుంటూ ఉంటాం అంటున్నంతకాలం లాభం లేదండి. ప్రతివాడు ఉద్యమించాలి. అందుకు ఆ పరమేశ్వరుణ్ణి మా పురుషులను మా పశువులను కాపాడు అని అడగడం అంటే నా ఇంటిని నాతో సంబంధం ఉన్నవారిని అని కాదు, మన ధర్మంతో బ్రతికే మన అందరినీ కాపాడమని అడుగుదాం పరమేశ్వరుణ్ణి, మన గోవుల్ని కాపాడమని అడుగుదాం. మనకు తెలియకుండా మన పాలన వచ్చిందనుకుంటూ స్వతంత్రం వచ్చిన తర్వాతే గోసంతతి చాలా ఎక్కువగా నాశనం అవుతోంది. మన రామాయణ భారతాది మహాగ్రంథాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఇటీవల మీకు బయటకు వచ్చిన విషయం మీరు గమనించి ఉండవచ్చు. ఇటీవల పాఠ్య పుస్తకాల్లో రామాయణ భారతాలు కట్టుకథలని, అవేవో కల్పించబడ్డ కథలని రాశారు. ఎందుకు పనికట్టుకు నా పని చేయాలి చెప్పండి? అంటే ఏది చేసినా హిందూ పడుంటాడు, వీడు కలిసి ఉండడు అని చెప్పడానికి. అక్కడేమో పాశ్చాత్య దేశాల వాళ్ళు బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ అంటాడు వాడు. రామాయణం ఉంటే చాలంటాడు, భారతం ఉంటే చాలంటాడు. మనం ఆ రెండూ ఇక్కడ ఉండకూడదు అంటాం. అలాంటి వాడికి మనం ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం, వాళ్ళ మీద చర్చలు జరిపిస్తూ ఉంటారు. ఈ అరిష్టాన్ని నెత్తి మీద పెట్టుకుని భరిస్తాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి దుష్టుల నుంచి కాపాడమని ఆ పరమేశ్వరుని మనం వేడుకోవాలి. ఈ విధంగా మా పురుషుల్ని మా పశువుల్ని

కాపాడమని వేడుకొని స్వామి తర్వాత గొప్ప మంత్రం చెప్తున్నారు. యాతే రుద్ర శివ తను శివ విశ్వాహ భేషజి శివ రుద్రస్య భేషజి తయా నో మృడ జీవసి. ఇది చాలా గొప్ప మాటలున్నాయి ఇందులో. శివ అనేటటువంటి మాట రెండు చోట్ల వస్తున్నది. ఈ రెండు చోట్ల రాగానే లలితాశాస్త్రం గుర్తొస్తే మహాసంతోషం. శివ శివశక్తైక్య రూపిణి శ్రీ లలితాంబిక శివ స్వాధీన వల్లభ. అమ్మవారి యొక్క రహస్యనామం శివ. ఇక్కడ విశేషం ఏమిటంటే రుద్ర ఓ పరమేశ్వర నీ యొక్క శివాతను, శివాతను అంటే శివంకరమైన శరీరం ఏదైతే ఉందో అది భేషజి, అది మాకు మందు అన్నారు. ఇక్కడ తనువుని స్త్రీలింగంలో చెప్తూ నీ యొక్క శివంకరమైన తనువు అని ఇక్కడ చెప్తున్నారు. స్త్రీలింగ శబ్దమే ఎందుకు వాడాలి అంటే అమ్మవారిని చెప్పడం. ఇక్కడ ఇక్కడ రెండు శివాలు కనిపిస్తాయి మనకి, శివ విశ్వాహ భేషజి, శివ రుద్రస్య భేషజి. శివ రుద్రస్య భేషజి ఎందుకు రెండు చూపిస్తున్నాడు ఇక్కడ? విశ్వాహ అంటే ప్రతిరోజు, అహములు అంటే రోజులు, విశ్వ అంటే సమస్తం, సమస్త దినములలోనూ ఇది మందుట. ఈ స్వరూపం మనకు మందులు అన్ని రోజులు వాడం అవునా లేదా? కోర్స్ ఉంటుంది బ్రద్దానికి, ఆ కోర్స్ అయిపోయి వాడేమో ఉన్న ప్రాణాలు పోతాయి. అందుకు ఎప్పుడూ పుచ్చుకునే మందులు ఉండవండి. అలాగే చిన్నప్పుడు ఒక మందు వాడతాం, పెద్ద అయ్యే ఒక మందు వాడతాం. పెద్ద వయస్సులో పుచ్చుకున్న మందు చిన్న వయస్సు వాళ్ళు పుచ్చుకోకూడదు. అన్ని రోజులు ఒకే మందు వాడితే ప్రమాదాలు ఉన్నాయి. కానీ అన్ని రోజులు వాడవలసిన మందు ఏమిటి అంటే శివుడనే మందు. అందుకే విశ్వాహ భేషజి, ప్రతి దినపు మందు, దినం దినం పుచ్చుకోవలసిన మందు అండి అది. అందుకే దినకర్ర కుల భూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపు మన్నిన నీవు వినవదేల గుణవిహీన మనస ఎటులొత్తుని నా మనవిని చేకొనవే అంటారు త్యాగరాజ స్వామివారు. దినము దినము దినము గడపాలి అంటే నిరంతరం ఆ మందు పుచ్చుకోవాల్సిందే. ఏ మందు? ఆ శివుని యొక్క తనువు, దానిని ధ్యానించడం, దాన్ని ధ్యానించడం, దాన్ని చింతన చేయడం, ఇది మందు అని చెప్పాడు. శివ రూపచింతన మందు, శివనామస్మరణ మందు, శివ కథాస్మరణ మందు. అందుకే శివ భేషజీ విశ్వాహ సర్వదినములు ఎందు పుచ్చుకోవలసినటువంటి ఆ దివ్యమైన శివంకరమైన తనువు శివ రుద్రస్య భేషజీ, రుద్రుని యొక్క ఔషధ స్వరూపము అంటున్నాడు ఇక్కడ. ఆ శివాతనువు ఏమిటి? ఔషధ స్వరూపము. ఎవరిది? రుద్రస్య, రుద్రుని యొక్క. మళ్ళీ ఎందుకండి అలా చెప్తున్నాడు? ప్రతిదినం పుచ్చుకోవలసిన ఔషధ స్వరూపము రుద్రునిది అని తెలుసుకో. ఎందుకు ఆ మాట అన్నారు? రుద్ర అంటే రుజం ద్రావయతి ఇతి రుద్ర అని ముందే చెప్పుకున్నాం, రోగాలు పోగొట్టేవాడు అని ముందే చెప్పుకున్నాం. అందుకే రోగాలు పోగొట్టేటటువంటి రుద్రుని యొక్క శరీరము అని చెప్పడం. ఇది ఎల్లవేళలా దీని లక్షణమే శివ అంటే శుభంకరమైనటువంటిది అని. అంటే అమ్మవారు శివుని యొక్క ఔషధ స్వరూపము అని కూడా అర్థం మనం గ్రహించవచ్చు. శ్రీచక్ర అధిష్టాత్రేయన జగదంబిక, శివుని యొక్క కరుణ, శివుని యొక్క దయ, ఆ దయే మనకు ఔషధే కదండి. అందుకే అమ్మవారు ఎవరు? శివుని యొక్క ఔషధి స్వరూపము. అందుకే సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అంటున్నాం కదా. అందుకే సర్వవ్యాధులని సర్వమృత్యువులని పోగొట్టగలిగేటువంటి ఆ జగదంబిక, ఆ రుద్రుని యొక్క భేషజీ శివాతను అని చెప్పడం. అంటే శివుడు వ్యక్తమైతే అమ్మ, వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంచ మహేశ్వరం అని శాస్త్రం. అందుకే రుద్రుడు అమ్మగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అమ్మ లేనిది ఆయన గోచరమే కాదు. అందుకు ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇందులో చూపిస్తున్నారు. శివశక్తుల ఏకత్వం ఈ మంత్రంలో చూపిస్తున్నారు. అందుకే శ్రీ విద్యా రహస్యం రుద్రంలో దాగి ఉంది. ఆ రహస్యం ఈ మంత్రం మనకి విప్పి చూపిస్తుంది. దీని యొక్క ప్రధాన లక్షణం నమ సోమాయచ రుద్రాయచలో గోచరిస్తున్నది. అదే తామ్రాయచ అరుణాయచ అని వ్యక్తమవుతున్నది. ఇదంతా గమనించి మనం వెళితే మొత్తం శ్రీ విద్య పరమార్థమంతా ఇందులో మనకు కనిపిస్తున్నది. దానితోనే మృడ జీవసే, మా బ్రతుకులకు సుఖము లభించి మేము జీవించగలము సుమా. అందుకు జీవసే స్వాస్థ్యంగా స్వస్థతతో మేము జీవించడానికి సుఖింపజేయవయా దివ్యస్వరూపంతో, నీ ఆనందకరమైన శివంకరమైన తనువుతో ప్రతినిత్యము మేము సుఖంగా బ్రతకాలి. ఇది దీనిలో ఉన్నటువంటి అర్థం. ఇంత చక్కగా చెప్తూ శివారుద్రస్య భేషజీతను అంటే శివుని యొక్క ఔషధ స్వరూపమైన అమ్మవారి శరీరం అనే కాకుండా రుద్రునికి కూడా అమ్మవారే మందుట. ఇది ఒక విశేషం అనుకోవచ్చు, సంతోషమే.
అందుకే ఆయన ఆ విషయాన్ని అంత తేలిగ్గా మింగేశాడు. ఆ విషయం చేతిలో పట్టుకుని అడిగట్టు మింగమంటావా అని ఆవిడ ఒక్కసారి చూసి మింగనింది అందుట. ఆ కళ్ళలోంచి ఆ తల్లి అమృత శక్తి ప్రసరించి ఆ విషయం అమృతమైపోయిందిట, ఆయన మింగేశాట. అది విశేషం. అందుకే ఆవిడే మందు, ఆ మందు దగ్గరుంది కనుక విషయం మింగాడని చమత్కారంగా చెప్పుకుంటాం మనం. సంతోషం, ఆయన కూడా ఆనందిస్తాడు, నవ్వుతాడు. కానీ రెండూ ఒక్కటే. ఆ ఐక్య స్వరూపాన్ని ఇక్కడ మనం భావన చేస్తూ ఉన్నాం. మొత్తానికి ఇమాం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం. ఇది చాలా గొప్ప విషయం ఇందులో చెప్తున్నారు. అయ్యా, ఆ రుద్రునకు, ఆయన ఎవడు? తవసే అంటే తపసే, తపసే అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం. ఎస్ జ్ఞానమయం తపః అని శృతి మనకు చెప్తున్నది. జ్ఞానమయ స్వరూపుడైన పరమేశ్వరుడు ఆయనే కపర్దినే జటాజూటధారి అయిన వాడు. క్షయద్వీరాయ అంటే వీరులను క్షయింపజేయవాడు, అంటే శత్రువులను పాపములను నశింపజేయవాడు. శివుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలంటే పాప సంహరణం కోసము, తవసే జ్ఞానస్వరూపుడు గనక జ్ఞానం కోసము, రుద్రాయ దుఃఖమును పోగొట్టడం కోసం. ఇన్నిటిగా ధ్యానించవలసిన ఆ రూపం కపర్దినే, జటాజూటం ధరించినటువంటి దివ్య రూపం, దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పిందండి వేదం. చూడండి, ఇది భక్తి సాధనలు చెప్తున్నారు. ఈ దశమవన వాకంలో సాధన ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. ప్రభరామహే మతి, ఆ పరమేశ్వరుని కోసమే రుద్రాయ మతిం ప్రభరామహే. చాలా గొప్ప విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రుద్రుని కోసం మేము మా బుద్ధిని భరించి ఉన్నాము.

0: శ్రీ గురుభ్యో నమః. శివమయమైన ఈ సభా సదస్సుకు సవినయ నమస్సులు.
1: ఒక చెడ్డవాణ్ణి మీరు మంచివాడుగా పొరపాటు పడ్డా మీకు ప్రమాదం రాదు, ఆ మంచితనం మిమ్మల్ని రక్షిస్తుంది భగవద్భక్తి ఉంటే. కానీ ఒక మంచివాణ్ణి చెడ్డవాడిగా అనుమానించారా, అది మీలో విషపు పురువై పెరిగిపోయి మన మనస్సును అదే తినేస్తుంది, అందులో సందేహం లేదు. కనుక పాజిటివ్ అవుట్లుక్, ప్రేమభావం ప్రేమభావం ప్రేమభావం క్షమాభావం, ఈ రెండూ అవసరం. అది చెప్తున్నాడు ఇక్కడ, భక్తికి కావలసినది ప్రేమ క్షమ, ఆ రెండు ఆ సుధర్ముల్లోని ఆ చెల్లెలు, చెల్లెలు పేరు ఘుష్మ అని, ఆ ఘుష్మలోని అక్కడ సుధర్ముల్లో కనబడేది అది. ఇక్కడ ఈ కథలో మనం గమనించవలసింది, భక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు, ఈమెకు లౌకికురాలు, నిజానికి సామాన్య గృహిణే. ఇంత దుర్మార్గంగా ఎందుకు మారింది? అసూయ వల్ల. ఆ అసూయ రావడానికి కారణం ఏమిటి? పరమార్థ స్ఫురణ లేకుండా లౌకికమైనవే గొప్పవి అనుకోవడం వల్ల ఇన్ని వస్తాయి. చూసారా మోహం ఎంత పని చేస్తుందో. అందుకే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతే, భక్తికి అభ్యాస వైరాగ్యాలు ఉండాలి. ఆ రెండూ లేని భక్తి కేవలం కబుర్లకే పరిమితమైపోయి ఉంటుంది. అభ్యాస వైరాగ్యములతో ద్వేషభావాన్ని జయించాలి. ప్రేమయే శివుడు, ప్రేమయే శివుడు, అది మన మంత్రం అవ్వాలి. ఆ ప్రేమస్వభావం, ప్రేమస్వభావం చేతనే ఘుష్మ అహంకరించలేదు. ప్రేమస్వభావం చేతనే అక్కని, తన భర్తని, పిల్లవాడిని, అందరినీ సమానంగా చూడగలిగింది ప్రేమ. ఈ ప్రేమ ఆమెలో పెరగడానికి కారణం ప్రేమస్వరూపుడైన శివుడిని ఆరాధిస్తుంది కనుక. ప్రేమస్వరూపుడైన శివుడు ఏ గుండెలో ఉంటాడో ఆ గుండెలో ద్వేషం ఉండదు, అలాగే ఏ గుండెలో ప్రేమ ఉంటుందో ఆ గుండెలో ప్రేమస్వరూపుడైన శివుడు ఉంటాడు. ఎలాగండి, ప్రేమ లేకపోతే శివుడు రాడంటున్నారు, శివుడు వస్తే కానీ ప్రేమ రాదంటున్నారు అంటే, మనం ప్రేమను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ శివుడిని పిలిస్తే ప్రేమను తెస్తూ ఉంటాడు. క్రమక్రమంగా ఇటు ప్రేమ పెరుగుతూ శివుడు పెరుగుతాడు. అందుకే ప్రేమస్వభావం పెంచుకోవాలి అది. ఇలాగా ఆమె ద్వేషభావంతో ఇంత ఘోర కృత్యం చేసి, అమ్మయ్య శాంతించాను, రేపు పొద్దున్న లేచి ఏడుస్తుంది, అప్పుడు చూద్దాం, ఆ ఏడుపు చూసి చల్లబడతాను అనుకున్నదిట. పొద్దున్న అందరికన్నా ముందు ఆమె లేచింది, అసలు నిద్రపడితేగా, ఎందుకంటే ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. కానీ అప్పటికే ఈ సుధర్ముడు ఘుష్మ నిద్రలేచారు. అతడు చేసుకోవలసిన సంధ్యావందనాది కృత్యాల్లో అతడి మునిగి ఉన్నాడు. ఈమె చేయవలసిన గృహకృత్యాలు ఈమె పూర్తి చేసి వెంటనే శివార్చనకు వెళ్ళిపోయి శివారాధన చేసుకుంటూ ఉన్నది. చలించకుండా శివధ్యానం చేసుకుని ఆ శివుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది. ఈ సమయంలో ఇంకా ఏమిటి, ఏ సందడి రావట్లేదంటూ ఇల్లు ఉడుస్తుంది ఒక గది నిమే. ఈ లోపల ఏడుపు వినిపించింది ఆ కొడుకు గదిలోంచి. కోడలు ఏడుస్తూ వచ్చిందిట గుండెలు బాదుకుంటూ, అమ్మా అత్త కనబడట్లేదు నీ కొడుకు, ఎక్కడున్నాడు, నేను లేచేటప్పటికల్లా ముందు ఆయన కనబడేవాడు, ఇప్పుడు కనబడలేదు, ఎక్కడున్నాడు? చెయ్యి చూస్తే రక్తం కనబడుతుంది అక్కడ, ఏమయ్యాడో అని భయంగా నాకుంది, చచ్చిపోయానని మూర్ఛపోయిందిట, మళ్ళీ లేచిందిట. ఆమెను చూసి ఈమె ఆడవడం మొదలుపెట్టిందిట, ఎందుకంటే అభినయంలో చాలా ఎక్కువ కనబడుతుంది, అసలు కన్నా ఎక్కువ అక్కడే కనబడుతుంటుంది అభినయంలో. అసలు తక్కువ, అభినయం ఎక్కువ అంటూ ఉంటాం మనం. ఈ అభినయం ఓవర్ యాక్షన్ అంటారే, అది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈమె తెగ ఏడుస్తుందరు గుండెలు బాదుకుని మూర్ఛన్ నటిస్తూ, అబ్బో చచ్చిపోయాను, కొడుకుపోయాడు అని. ఓ వేదనట, ఎక్కడికి పోయాడు? వీళ్ళు మాత్రం దీక్షలో ఉన్నవాళ్ళ మధ్యలో లేవకూడదు కనుక శివారాధన చేస్తూ నిశ్చలంగా ఉందిట ఈ ఘుష్మ. మొత్తం శివారాధన పూర్తయింది, శివలింగాలు అక్కడే ఉంచారు, ఉద్వాసన చెప్పారు, అంతేగాని నిమజ్జనం జరగలేదు. ఎవడు ఇచ్చాడో వాడే కాపాడుకుంటాడు అన్నది, ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. ఇచ్చిన వాడే కాపాడుకుంటాడు, ఏమన్నది ఈమె, ఇచ్చిన వాడే కాపాడుకుంటాడు. ఈ మాట ఎవరు విన్నా వినకపోయినా ఆయన విన్నట్టు ముందు, ఇచ్చిన వాడే కాపాడుకుంటాడు. భక్త ప్రియ సవిఖ్యాత, ఆయన భక్తప్రియుడయ్యా, భక్తులకి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. కాలకాల సతాంగతి, అంతే కదా కాలకాలుడు, మృత్యువుకే మృత్యువైన సదాశివుడు, ఏది ఇస్తాడో అది ఆయనే కాపాడుకుంటాడన్నది. ఇక్కడ ఆయన మృత్యుంజయుడు అన్నది కాపాడతాడన్నది, ఈ రెండు మాటలు మంత్రాలైపోయి శివుణ్ణి కూడా కట్టిపడేసే రెండు మాటలు. యదినో రక్షిత శంభురీశ్వర ప్రభురే కలహ, పోదు ఆయన రక్షించలేదా అంటే ఆయనే రక్షించకపోతే ఇంకెవడు రక్షిస్తాడన్నది. ఎంత గొప్ప విషయం, కాపాడాలంటే ఆయన కాపాడేది, ఆయన కాపాడండి అంటే ఆయన కాపాడకపోతే ఎవడూ కాపాడలేడుపో అన్నది. అంత గొప్ప విషయం, ఆయనే కాపాడకపోతే ఎవడూ కాపాడు, ఆయన సంకల్పానికి మనమేం చేయగలం. మాలాకార యువసో యాన్ యుంక్తే తాన్ వియునక్తి చ, ఒక మాలాకారుడు వలె అంటే దండలల్లేవాడు, ఒక పువ్వులని మణుల్ని ఎలా కలుపుతూ విడదీస్తూ ఉంటాడో అలాగే వాణ్ణి వీణ్ణి కలపడం, వాణ్ణి వీణ్ణి విడదీయడం అది చేస్తూ ఉంటాడు. ఇది ఒక ప్రవాహంలా వెళ్ళిపోయేది, ఈ జనన మరణ రూపమైన ప్రవాహం. ఇందులో పుల్లల్లా కొట్టుకుపోతూ ఉంటారు, ఒక పుల్లా కలుస్తాయి, ఎంతసేపు కొంత ప్రవాహంలో వెళతాయి, తర్వాత మళ్ళీ విడిపోతూ ఉంటాయి. ఈ కలయికలు, ఈ విడిపోడాలు మామూలే. కావలసింది ఒడ్డు, ఒడ్డు కావాలి. నమ పార్యాయచ వార్యాయచ, ఈ ప్రవాహానికి ఒడ్డు ఎవరు అంటే ఆ ఒడ్డు సదాశివుడు. అది మాత్రం మారదు, ఒడ్డును చేరుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆ ప్రయత్నంలో ప్రవాహంలో వెళ్ళేటటువంటి పుల్లల్ని పట్టు కూర్చుంటే వాటితో పాటు కొట్టుకోవడమే. అందువల్ల ఒడ్డును దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు గనక అంటున్నారు, ఇచ్చేది ఆయనే. వీళ్ళు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇవన్నీ వృధా అని ద్వేషం పెంచుకోలేదు. ఇప్పుడు ప్రేమించవద్దు అంటే అర్థం ద్వేషించమని కాదు, మోహం వద్దని అర్థం. ఆ విధంగా చెయ్యవలసిన ధర్మం చేశారు వాళ్ళు. ఇంకా మిగలలేదంటే ఈశ్వర సంకల్పం అది అనమాట. మాలాకారుడి వలె ఆయన ఏది చేస్తాడో అది చేశాడు. అజ్జమే చింతయా కింస్యాదితి తత్వం విచార్యస నచకార తదా దుఃఖం శివే ధైర్యం సమాగత. దృఢంగా ఉన్నదిట. ఇంత దృఢత్వం ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనస్సు శివుడి దగ్గర కూర్చుంది కనుక ఇంత దృఢంగా ఉందిట. ఎందుకంటే ఆయన దృఢమైన వాడు. ఆయన పేరే స్థాణువు, కదలకుండా ఉంటాడు. ఆయన కదలకుండా ఉన్నవాడి దగ్గర మనస్సును కట్టేసిన వాడి మనస్సు కూడా కదలదు, అది విశేషం అనమాట. అందుకు స్థిరంగా ఉన్నది. దీన్నే స్థితప్రజ్ఞత అని చెప్తారు. మనం భగవద్గీత పారాయణలు చేస్తాం, స్థితప్రజ్ఞత్వం గురించి చెప్తాం. వెంటనే ఏం చేస్తామంటే నోట్స్ రాసుకుంటాం. ఎందుకంటే ఎవరికైనా చెప్పడానికి బాగుంది చాలా. ఇట్స్ వెరీ కోటబుల్ కోట్ అనమాట. ప్రతి ధర్మం వినడం, వెంటనే నోట్ చేసుకోవడం, ఎవరికి చెప్తానా అని తాపత్రయం. అంతేగాని అయ్యో నా వరకు నేను ఎంత వర్తింపు చేసుకుంటాను అని ఆలోచించాలి. దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీత రాగ భయక్రోధ స్థితధీ భువిరుచ్యతే. ఎంత గొప్పగా చెప్పాడు పరమాత్మ. స్థితప్రజ్ఞ లక్షణం అది. స్థితప్రజ్ఞ అంటే దుఃఖేష్వనుద్విగ్నమనా, దుఃఖాలు వచ్చినప్పుడు ఉద్విగ్న పడకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, రాగము క్రోధము భయము లేకుండా ఉండేవాడేవాడు స్థితప్రజ్ఞుడు. ఒక్కసారి భావించండి, పదాలు విని అర్థం చేసుకోవడం కాదు, అర్థంలోకి మనస్సును ప్రయత్నించి ఈ స్థితప్రజ్ఞ లక్షణాన్ని ఎంతవరకు సంపాదించుకుంటున్నాను. వెంటనే రాదు ఏది కూడా, శనైహి శనైహి సాధన చేయాలి. ఉండవలసింది సిన్సియారిటీ, నిజాయితీ. స్థితప్రజ్ఞత ఉందా లేదా అనేది తర్వాత విషయం. దానికోసం మన ప్రయత్నం నిజాయితీతో ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. ప్రయత్నం ముఖ్యం, స్థితి తర్వాత. భక్తుడు యొక్క మనస్థితి కూడా స్థితప్రజ్ఞ స్థితి వస్తుంది. అది కారణం శాశ్వతమై జ్ఞానమయుడైనటువంటి ఆ పరమేశ్వరుడే సర్వస్వను భావించిన వాడి యొక్క హృదయం కూడా లోకంలో వచ్చేటువంటి సుఖదుఃఖాలకి చలించదు. అలాంటి స్థితప్రజ్ఞురాలు ఆమె, అలాంటి స్థితప్రజ్ఞురాలు స్థితప్రజ్ఞుడు ఆయన. కనుక దంపతులు ఇద్దరూ చక్కగా కుదిరారు, ఇద్దరూ చలించలేదుట. పాపం ఇంత మంట పెట్టుకుని రెడీగా ఉంది, నీళ్లు పడితే చల్లార్చుకుందామని, కానీ ఆమె కంటి నుంచి ఒక్క నీటి చుక్క రాలేదు. ఏడిస్తే చల్లారుదాం అనుకుంది, ఆమె ఏడవలేదు. ఇంకా ఈమె బాధ చూడాలి. సరే, పూజ అయిపోయింది, ఉద్వాసన చెప్పడం జరిగిపోయింది, నిమజ్జనం చేయాలి కనుక తటాకం దగ్గరికి వెళ్ళిందిట ఈ తల్లి. తటాకంలో ఇంకా ఈ శివలింగాన్ని ముంచబోతూ ఉంటే తటాకం నుంచి నడుచుకుంటూ వచ్చాడు పిల్లవాడు. అమ్మా అని పరిగెత్తుకొచ్చాట. రాగానే ఇలా చూసినది ఆమె, ఆశ్చర్యమే తప్ప ఆమెకి ఇంకేం కలగలేదు. చూస్తే వెంటనే చెప్తుంది, అమ్మా మాతరేహి మిలిష్యామి మృతోహం జీవితదన తవ పుణ్య ప్రభావాత్ శంకరస్య కృపాత్ అని చెప్పింట. అమ్మా నన్ను ఎత్తుకోవా అన్నట్టు వస్తుంది అంత ప్రేమగా. ఎందుకంటే నిన్ను కలుద్దామని వచ్చానమ్మా, నన్ను ఆ పెత్తల్ని ముక్కలు చేసి పారేసిందమ్మా ఇక్కడ. ఇందాకే ఆ మృత్యుంజీవుడు వచ్చి నన్ను బ్రతికించి తీసుకొచ్చాడు బయటకు అన్నది. ఎందుకంటే ఒక మాట అన్నది ఆమె, ఎవడిచ్చాడో వాడు కాపాడుకుంటాడు, అతడు కలకాలుడు అని మాట అన్నది ఆమె. అంతే ఆగలేదు ఆయన, వెంటనే అనుగ్రహించి తీసుకొచ్చాడు. ఆయనకు అసాధ్యం ఏమిటి, మృతమైన దాన్ని అమృతం చేయగలిగి అమృత స్వరూపుడు మృత్యుంజయుడు, ఆ మృత్యుంజయుడు కాపాడుతాడు అందుకదుగో అని. ఎవడు వల్ల అపచారం జరిగిందో చెప్పేశాడు వాడు, దాచడానికి లేదు. పెత్తల్ని నన్ను ముక్కలు చేసి పారేసింది ఆ శివుడు అనుగ్రహించాడు. ఎందువల్ల, తవ పుణ్య ప్రభావాత్, నీ యొక్క అకుంఠితమైన శివభక్తి వల్ల శివుడు అనుగ్రహించి మృత్యుంజయుడు గనక నాకు తిరిగి ఆయువిచ్చి పంపించాడమ్మా అని అన్నదిట. అనగానే పులకించిపోయింది ఈమె. శివుడికి నన్ను గమనిస్తున్నాడు అదొక్కటి చాలు, ఎన్ని ఆరాధనలు చేసినా శివుడు నన్ను గమనిస్తున్నాడన్న విషయం నాకు ఇప్పుడు తెలిసింది కదా. నా బిడ్డని కాపాడాడంటే, నన్ను ఈమె కొలుచుకుంటోంది కనుక కాపాడాడు అంటే నన్ను చూస్తున్నాడు అనమాట శివుడు. ఇంతకన్నా నాకు కావాల్సిందేమిటి. ఆ ఆనందంతో శంకరా అన్నది, శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ ధామలేస భూత కోటి బంధవే నమశివాయ నామశోషితా నమద్భవాంధవే నమశివాయ పామరేతర ప్రధాన బాంధవే నమశివాయ కాలభీత విప్రభాల పాలతే నమశివాయ శూల భిన్న దుష్ట తక్ష పాలతే నమశివాయ మూల కారణీయ కాల కాలతే నమశివాయ పాలయాధునా దయాల వాలతే నమశివాయ అని పరవశంతో ఆ శివుణ్ణి స్మరించింది ఆ తల్లి. ఎందుకంటే మృత్యువుని పోగొట్టి అమృతత్వం ఇవ్వడం ఆయనకు అరచేతిలో పని, ఆయన పేరే మృత్యుంజయుడిని పెట్టుకున్నాడు ఆయన. అలాంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం ఈ విధంగా కనబడగానే పరవశురాలైపోయింది ఆ తల్లి. పరవశంతో ఆ దివ్యమైన లింగాన్ని తటాకంలో వెయ్యగానే వెంటనే శూలధారి అయి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఎందుకంటే భక్తులకి ఏ అపరాధం అపచారం ఎవడ చేసినా స్వామి తట్టుకోలేడు ముందు. పైగా వీళ్ళు నిగ్రహించుకుంటే ఆయన నిగ్రహించుకోడు, అదే విశేషం. అంతేగాని వీళ్ళే ప్రతీకారం తెచ్చుకుందాం అనుకుంటాను కూడా పక్క కూర్చుంటాడు ఆయన, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా కానీ అని. అసలు దాని స్పృహే లేకుండా ఉన్నటువంటి వాడి విషయంలోనే పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటాడు, అది గమనించాలి. ఎవరి విషయంలో ఎవరి కర్మలో భగవంతుడు జోక్యం చేసుకుంటాడు అంటే ఇది జరగాలని ఇది జరగకూడదని రెండింటిని విడిచిపెట్టి అస్పృహ, తన స్పర్శ కూడా లేకుండా తదేక చిత్తంతో ఎవడు తన్మయుడే అన్నీ మర్చిపోతాడో వాడి యొక్క ఇహపరాలన్నీ ఆయన చూసుకుంటాడు, అది విశేషం. అనన్యాశ్చింత ఎంతో వామ్యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అక్కడ అనన్యాశ్చింత పర్యుపాసతే నిత్య అభియుక్త ఈ లక్షణాలు ఉండాలి. అంతేగాని ఆయనే నమ్ముకున్నా ఆయన చూసుకుంటాడు లేండి భౌతికం అనడం కాదు, ఆయనే కావాలనుకోవాలి, ఆయన చూసుకుంటాడని మరి లేదు. ఆయనే కావాలనుకున్న వాడికి అన్నీ ఆయన చూసుకుని తీరతాడు. అనన్య చింత ఉన్నటువంటి వారికి లోకం పట్టదు. లోకం పట్టనప్పుడు లోకయాత్ర ఎలా విడికి, ఆ లోకయాత్ర ఆయన చూసుకుంటాడు, అది విశేషం. అక్కడ ఇలాగ అనుగ్రహించాడు ఆ స్వామి. అనుగ్రహించి నువ్వేమిటి ఇంత సహనంగా ఉన్నావు, నీ అక్క ఇంత అకృత్యం చేసింది, ఆమెను సంహరిస్తానన్నట్ట త్రిశూలం తీసి స్వామి. ఎందుకంటే భక్తుల్ని ఎవడు బాధించినా తట్టుకోలేడు, వెంటనే ఆయనకి ఆవేశం. త్రిశూలం తీస్తే ఆగవయ్యా స్వామి తొందరపడకు, ఆగ్రహించకు. చూసారా భక్తుల యొక్క స్థిత ప్రజ్ఞ స్థితి ఎంత గొప్పదో. స్వామి త్రిశూలం ఎత్తితే వెళ్ళి కానీ అనలే, వెంటనే ఆగవయ్యా ఏం చేస్తావు, మా అక్కను చంపుతావా, అసలు పాపం లేని దాన్ని చంపచ్చా అన్నదట. పాపం లేకపోవడం ఏంటి, అంత పాపాత్మురాలు అయితే అంటే చంపడానికి నువ్వు వెళ్ళి త్రిశూలం పట్టుకుంటే నిన్ను చూసాక అవి ఇంకేం పాపం అయ్యా అన్నదట. నిన్ను చూసాక ఇంకా పాపం అంటూ ఉంటుందామని నువ్వే చంపడానికి వెళ్ళావంటే నిన్ను చూసిన దానికి పాపమే ఉంటుంది. తవ దర్శన మాత్రేణ పాతకన్నైవ తిష్ఠతి, నువ్వు కనబడితే చాలు అయ్యా పాతకం భస్మిపటలం అయిపోతుంది, అప్పుడు పాపం నిష్పాపురాలే. నిష్పాపిని చంపచ్చా చెప్పు, అది నీకు తప్పు కదా, కనుక పని చేయకు. లోకానాంచైవ రక్షార్థం, అందువల్ల నిన్ను నేను వేడుకుంటున్నాను భక్తవత్సలుడివే, ఒక్కటే కోరిక మా అక్కను మన్నించనది, అదే విశేషం అనగానే ఆయన పులకించిపోయాడు. ధన్యురాలవి నా భక్తురాలంటే నువ్వే అన్నట్ట. అంటే స్థితప్రజ్ఞ లక్షణం కలిగి సర్వసమర్పణాభావంతో స్వామి పట్ల ప్రేమ కలిగే వాళ్ళు భక్తుడు అని భగవంతుడు ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చాడు అనమాట. ఆవిడకి ఇచ్చి అంటాడు నువ్వేదన కోరుకో అని. భక్తులు ఏం కోరుకుంటారు, ప్రేమ. ఆ ప్రేమ ప్రపంచం బాగుండాలని కోరుకుంటారు. అందుకే ఆ తల్లి ఏం కోరిందంటే లోకానాం చైవ రక్షార్థమత్ర స్థేయం మదాక్షయ, నువ్వు లోకరక్షణ కోసం నా పేరుతో నీ పేరు కలిసేలాగా ఇక్కడ ఉండి చాలు అని అన్నదిట. అప్పుడు తదోవాచ శివస్తత్ర సుప్రసన్నో మహేశ్వర, అక్కడ సుప్రసన్నుడైన మహేశ్వరుడు సరే అని అక్కడ ఉండిపోయాడు. ఇలాగా భక్తుడు తన తపస్సుతో భగవద్ విభూతిని సాక్షాత్కరింపజేసుకుంటాడు. అలాగా జ్యోతిర్మయుడైన స్వామి ఆమె కోసం తనంత తానే వచ్చాడు. తనంత తాను వచ్చిన శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు. అలాంటి జ్యోతిర్లింగం ఘుస్మేశ్వర మహాలింగం. ఇది ఈ మహాలింగం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12వ మహాలింగం అనమాట. ఈ 12వ మహాలింగం ఔరంగాబాద్ సమీపంలో ఎల్లోరా వద్ద ఉన్నది ఈ ఘుస్మేశ్వర స్వామి. ఈ ఘుస్మేశ్వర స్వామిని సేవిస్తే ఏమొస్తుంది అంటే హిత్వా చాంతర్మలం తత్ర లేభిరే పరమం సుఖం. ఈ శివుణ్ణి ఈ చరిత్ర తలంచుకుని నమస్కరిస్తే అంతర్మలం పోయి పరమసుఖం లభిస్తుందిట. రంగంలో ఉన్న చెత్త అంతా పోతుందిట, అంతర్మలినములు నశించి పరమమైన సుఖం లభిస్తుంది. ఎవరి హృదయాల్లో శుద్ధి ఉంటుందో అక్కడే శివుడు సాక్షాత్కరించాడు. ఆ శుద్ధినిచ్చేటటువంటి క్షేత్రం ఇది. ఎందుకంటే ఒక మహాశుద్ధురాలైనటువంటి మహాత్మురాలు భక్తురాలు యొక్క తప ఫలితంగా ఆవిర్భవించాడు పరమేశ్వరుడు. ఆ తల్లి కలిపిన లక్షలాది శివలింగాలు ఉన్న తటాకం ఇప్పటికీ అక్కడ ఉన్నది. ఆ తీరంలో ఆ దివ్య జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఇది ఒక క్షేత్ర మహాత్మ్యం ఎందుకు చెప్పుకోవాలో తెలిసింది కదా. ఆ క్షేత్రానికి వెళితే ఏమహిమ వస్తుంది, దానివల్ల ఏ ప్రయోజనం వస్తుంది అని కాదు. ఆ క్షేత్రంలో శివుణ్ణి దింపినవాడు ఎంత గొప్ప చరిత్ర కలవాడు, అంత ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిత్వం కలవాడు. అది మనం అనుసరించాలనే స్ఫూర్తి కోసం ఆ క్షేత్రాన్ని దర్శించాలి. అలాంటి తపస్సు చేసిన వాడి యొక్క తపశ్శక్తి చేత శివుడు వచ్చాడు కనుక ఆ తపశ్శక్తి ఆ క్షేత్రాన్ని పరివేష్టించి ఉంటుంది. అందులో ప్రవేశించిన మనం శివచింతన చేస్తే అది మన మనస్సులో పనిచేసి మన మనస్సుకు శుద్ధత్వాన్నిచ్చి క్రమంగా పురుషోత్తముని మీ ఇది బుద్ధి బుద్ధి, ఈ బుద్ధిని ఆ శుద్ధమైన నిత్య శుద్ధ బుద్ధ పరమానంద శాంత స్వరూపుడైన శివుని వైపు మళ్ళిస్తుంది. అందుకు చేసిన ప్రతియాత్ర తీర్థయాత్ర, జీవయాత్రే తీర్థయాత్ర కావాలి. శుద్ధమైన పవిత్ర భావంతో శివచింతనతో చేసే ప్రతి పని శివారాధన, ఆ జీవితం శివతీర్థయాత్ర. ఈ కథలో మనం గ్రహించవలసినటువంటి భక్త లక్షణాలు చెప్పుకున్నాం కదా. ఇలా శివలీలామృతం కష్టం ప్రారంభవశాత్తు వచ్చినప్పటికీ కూడా వివేకవంతుడై స్థితప్రజ్ఞుడై ఉన్నటువంటి వాడికి భగవానుడు ఇవ్వవలసిన పరమపదం ఇస్తాడు. పుత్రుణ్ణి రక్షించడం పరమ ప్రయోజనం కాదు, అవాంతర ప్రయోజనం. పరమ ప్రయోజనం ఏం కోరుకున్నది శివుడే తప్ప మరేం కాదు అని. ఇది అవాంతర ప్రయోజనం, దానితో ఆనుషంగికంగా వచ్చింది. మనం వస్తువు కొన్నప్పుడు వాడు ప్యాక్ చేస్తాడు, ఆ ప్యాకెట్ మీద మంచి కలర్ పేపరు దాని మీద కాగితం అన్నీ పెట్టి రంగుగా ప్యాక్ చేసిస్తాడు, అది వస్తుంది మనకి. అది బాగుండి చక్కగా ఉందనుకోండి ఆ వస్తువుతో పాటు ఇది కూడా ఉంచుకుంటాం. అంతేగాని ప్యాకెట్టే పరమార్థం కాదు, ఆ లోపల ఉన్న వస్తువు ప్రధానం. అలాగా శివానుగ్రహం ఉన్నవాడికి శివానుగ్రహమే ప్రధానం అనుకుంటాడు, ఆయనతో సాయుధ్యమే ప్రధానం అనుకుంటాడు, మిగిలినవన్నీ ఆనుషంగికములు.
0: శివలీలామృతంలో భాగంగా స్వామి యొక్క కరుణ, భక్తుల యొక్క అర్పణ, ఈ రెండింటి గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్క కథ కూడా శ్రవణ మాత్రం చేత పుణ్యఫలాలను ఇవ్వడమే కాకుండా భక్తి మార్గం అంటే ఏమిటి, భక్తి యోగాన్ని ఎంచుకున్నటువంటి వారు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి అనేటటువంటి సాధనా మార్గ నిర్దేశకమైనటువంటి కథలు. ఒక్కొక్క కథ ద్వారా ఇన్ని సందేశాలని ఇన్ని మహిమలని అందజేశారు మహర్షులు. ఇవి శివలీలామృతం అనే పేరుతో చెప్తున్నవి ఏదో ఒక పుస్తకం నుంచో లేదా మరేదో ఒక గ్రంథాన్నో ఆధారం చేసుకుని చెప్తున్నవి కావు. ఇటు వేదాలు మొదలుకుని పురాణాలు, ఇతర సాహిత్యములు, చారిత్రక అంశములు అన్నీ క్రోడీకరించి అల్లినటువంటి విషయములు ఇవి. ఇవన్నీ కూడా సత్యములైన కథల్ని మన సాధనా పథానికి అనుగుణంగా మలచి చెప్తున్నటువంటి ఒక విధమైన పరిశోధనాత్మకమైన భావలహరి. శివలీల అమృతము అని చెప్పుకున్నాం. శివలీల అంటే స్వామి యొక్క కారుణ్యము, భక్తుల్ని ఆయన అనుగ్రహించే విధానము, అటువంటి అమృతమయమైనటువంటి శివలీల చెప్తున్నప్పుడు భక్తి మార్గం గురించి చాలా ప్రస్తావన వచ్చింది. ఈ భక్తి మార్గానికి ఎవరు అర్హులు అని ప్రశ్నించుకుంటే నారద మహర్షి చెప్తారు, నాస్తి తేషాం జాతి రూప కుల వయోభేదాహ అని చెప్పాడు. శివభక్తిలో జాతి కానీ రూపం కానీ కులం కానీ వయస్సు కానీ పరిధులేవు లేవిట. ఉండవలసినదంతా ఒక్కటే, అర్పణాభావం ప్రేమభావం, ఇదొక్కటే అర్హత. అది ఉన్నవారు ఎవరైనా సరే. భక్తికి వృద్ధాప్యంలో చూసుకుందామా అంటే అతి బాల్యంలో ఉన్న మహాభక్తులు మనకు కనబడతారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు. పోనీ స్త్రీలా పురుషులా అంటే నిన్ననే బెజ్జమహాదేవి అనే తల్లి గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా గుష్మ అనేటటువంటి తల్లి గురించి చెప్పుకున్నాం, స్త్రీ భక్తుల చరిత్రే నేను చెప్పుకున్నాం. ఒక కథకి ఒక కథకి ఆ సంబంధం అలా ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్న కథలో సుధర్ముడు, సుదేహ, గుష్మ ఈ మూడింటిని మనం పరిశీలిస్తే గొప్ప సంకేతం ఉంది అందులో. అతడు సుధర్ముడు, ఆమె సుదేహ, పేరులోనే దేహం ఉంది ఆయనకి, ఆవిడికి ఈయనకి పేరులోనే ధర్మం ఉంది. అంటే ఈయనది ధర్మనిష్ట, ఆవిడది దేహనిష్ట అన్నమాట. దేహనిష్ట అంటే అర్థం దేహమే నేననుకుని ఆ దేహభ్రాంతితో లౌకికమైన విషయాల మీద మమకారం పెంచుకోవడం ఆమెకు స్వభావం. ధర్మంతో ముఖ్యం అనుకుని ఆ మార్గంలో వెళ్ళడం ఆయన యొక్క స్వభావం, అది చెప్పడం అన్నమాట. అలాంటి ఆయనకి ఆ ధర్మం ఫలంగా లభించినటువంటిది గుష్మ అనేటువంటి భక్తి శక్తి. ఆయనకి రెండున్నాయి, ఒకటి ఆ దైహికమైన స్వభావం, భక్తి స్వభావం, ఇరువురు భార్యాస్థానాల్లో ఉన్నారు. ఈ భక్తి స్వభావం చేత ఆయనే ధరించాడు విశేషం అది. అంత సత్పుత్రుని పొందడం, శివానుగ్రహం లభించడం భక్తి వల్లనే జరిగింది. ఆ భక్తికి ప్రతీకగా ఉన్నది ఘుస్మ అనేటటువంటిది. కనుక భక్తి మార్గానికి అందరూ అర్హులే అని స్పష్టంగా చెప్తూ, బాలురైనటువంటి వాళ్ళు శివుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు శివలీలామృతం పేర మనం చెప్పుకునే కొద్దిపాటి కథల్లో ఉన్న భక్తులే కాదు, ఎందరందరు భక్తులు ఉన్నారో లెక్కకు అందదు మనకి. ఇవి చెప్పుకుంటూ ఉంటే శివ చరిత్ర చెప్పడానికి కాలం చాలదు అని చెప్పడం కాదు, శివ భక్తుల చరిత్ర చెప్పుకోవడానికి కాలం చాలదు. అందరు భక్తులు ఉన్నారు, ఆ భక్తుల యొక్క చరిత్రలో అంత లోతు ఉంది. ఏ ఒక్క భక్తుణ్ణి మనం తలంచుకున్నా తరించిపోతాం. శివభక్తిలో జాతి భేదం లేదుట, ఎవరైనా భక్తులే. అందుకే ఒక కథని చెప్తారు, అది తమిళ దేశంలో నాగపట్నం ప్రాంతంలో, ఇప్పటికీ నాగపట్నం ప్రసిద్ధి తమిళ దేశంలో, అది ఓడరేవు పట్టణం, సముద్ర తీర ప్రాంతం. అక్కడ అత్తిపత్తర్ అనే భక్తుడు ఉండేవాడు. ఆయన పనేమిటయ్యా అంటే జాలరివాడు, పండితుడు ఏమీ కాదు, కేవలం జాలరివాడు మాత్రమే. అది జాలరుల్లోకెల్లా పెద్దవాడు, వాళ్ళందరికీ ఆయనంటే గౌరవం. ఆయన నిరంతరం శివచింతన, శివుడంటే పరమ ప్రీతి, మరేమీ లేదు ఆయనకి. ఆ శివ ప్రీతితో ఆయన నిత్యము చేపలు పట్టాక ఆ పట్టిన చేపల్లో ఉత్తమమైన చేపను తీసి తలపై నెలవంకని దాల్చిన మా స్వామికి అర్పిస్తున్నాను అని వేసేవాడు సముద్రంలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా స్వామి పేరు అనేవాడు. తలపై నెలవంకని దాల్చిన మా స్వామి అంటే చంద్రశేఖరుడు అనమాట. ఇంకొక చోట జడలదేవర అయినటువంటి మా స్వామికి సమర్పిస్తున్నాను అని మొదట ఆ వచ్చిన చేపల్లో మంచి చేపను ఎంచే సముద్రంలో వేసేవాట. శివార్పణం, ఇదే శివార్పణం అంటే అర్థం చేసుకోవాలి, ఆ మాట చాలా గొప్పది శివార్పణం అని. ఏది ఎంచేవాడంటే మంచిది ఎంచేవాట. భగవంతుడికి ఏదైనా సమర్పణ చేసేటప్పుడు అత్యుత్తమమైన దాన్ని సమర్పణ చేయాలి. సాధారణంగా మనం పూజలు పునస్కారాలు కొనే ద్రవ్యాలు అయితే దేవుడికే కదా పర్వాలేదని అంటాడు, అది వాడికైతే మాత్రం చక్కగా ఎంపిక చేసుకుంటాడు. భగవంతుడికి ఇచ్చేదే నిజానికి మన కోసం దాచుకున్నది గుర్తుపెట్టుకోండి. అది ఈ జన్మలో కావచ్చు, తరువాత జన్మలో కావచ్చు, అది ఇంతై మన దగ్గరికి వస్తుంది. అందుకు ఆయనకి ఇచ్చేది ఎప్పుడు గొప్పగా ఉండాలి. ఇతడు ఏం చేసేవాడంటే వచ్చేదానిలో గొప్పదే ఆయనకి ఇచ్చేవాడు, మిగిలింది ఆయన ప్రసాదంగా భావించి ఆరగించేవాడు. అలాగా శివభావనతో బ్రతుకుతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం జరిగింది ఈ వ్రతం, ఇదొక వ్రతం అన్నమాట. ఈ వ్రతాచరణ ఫలిస్తూ ఉన్న దశలో పరీక్ష వస్తుంది. చదువుకున్నవాడికే పరీక్ష, చదువు లేని వాడికి ఏ పరీక్ష లేదు. మనం ఏ చిన్నది వచ్చినా చాలా భగవంతుడు రెండు పరీక్షలు పెట్టాడండి అంటాం, మనలాంటి వాడికి పరీక్షలు పెడతాడా, ఏం సాధన ఉందని. ఆ వ్రతపరాయణుడైనటువంటి వాడికే పరీక్ష ఎదురవుతుంది. ఈయనకేమిటంటే ఆ వల వేసిన వెంటనే అంత సముద్రంలోనే ఒక్క చేపే దొరికింది, ఒకే ఒక్క చేప, మంచి చేప. ఆ ఒక్కటి శివార్పణం అని ఇచ్చేసి ఖాళీ వల పట్టుకొచ్చేసాడు ఇంటికి. రెండో రోజు మళ్ళీ ఒక్క చేపే, ఇలాగ రోజు ఒక్క చేపే దొరికింది. అది సమర్పించడం, తాను మాత్రం నిరాహారంగా ఉండడం, ఎక్కడా బాధపడట్లేదు. ఆ ఒకటైనా దొరికింది కదా శివుడికి సమర్పించడానికి అనుకునేవాడు. తనకు మిగలలేదని బాధ లేదు, శివుడికి సమర్పించకుండా ఉండే దుర్యోగం రాకుండా ఒక్క చేపైనా దొరికింది, అది సంతోషం. ఇలాగ అయ్యాడు. ఒకసారి నీరసపడిపోయాడు బాగా, అయినా సముద్రం మీదకి వెళ్ళాడు. ఆయనతో పాటు ఆయన అనుచరులు అనుసరించారు. సముద్రపు ఒడ్డున భార్యాబిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఈ రోజైనా ఏమైనా తెస్తాడేమో అని. అతను వెళ్ళి ఎంత లోపలికి వెళ్ళినా ఒక్క చేప దొరకలేదు. చిట్ట చివరికి వల తీస్తుంటే చాలా బరువుగా అనిపించిందిట. తీసి చూస్తే సువర్ణ కాంతులతో వెదజల్లేటువంటి నవరత్నాలు తాపిన ఒక గొప్ప చేప దొరికింది. చాలా విస్తృతంగా అతి పెద్దగా ఉంది. ఆ చేపని తీశాడు. అది తీసిన వెంటనే బంధువర్గం అందరూ చూసి చాలా బాగుంది ఇది, ఇది ఒక్కడు తెచ్చుకుంటే భూమండలం అంతా మన సొంతం అవుతుంది, అంత ఉంది దీనిలో. మొదట అది అరుదైన చేప, రెండు దానిలో దివ్య లోహములు రత్నాలు అన్నీ ఉన్నాయి, ఇది మన దరిద్రాలన్నీ పోగొట్టడానికి శివుడు మనకి ఇచ్చినటువంటిది అనుకుందాం అన్నాడు. కాదు, ఇది శివుడు మనకిచ్చింది కాదు, శివుడికి మనం ఇవ్వవలసింది అన్నాడు అతను. ఒక్క చేప వచ్చింది, ఆ ఒక్కటే శివార్పణం. అయ్యా చూస్తూ చూస్తూ బంగారు చేపను వదిలేస్తావా అన్నాడు. అయ్యా బంగారు లాంటి దేవరికి ఇది ఇవ్వడం ఎంత అనుకున్నాడు. వెంటనే ఆనందంగా తీసి, స్వామి ఎన్నాళ్ళకి నీకు గొప్ప వస్తువు బహుకరిస్తున్నాను తృప్తి వచ్చిందా, ఇంతకాలం ఏదో మామూలు చేపలు ఇచ్చాను ఇప్పుడు ఇంత గొప్ప చేపలిస్తున్నాను అని పరమానంద భరితుడైపోయేట. పరమానంద భరితుడే శివార్పణం అని వేసేట. ఆ వేసిన వెంటనే ఆకాశం అంతా కూడా తేజోమయమైపోయింది. తేజోమయమైనటువంటి ఆ ఆకాశ విధిలో ఒక్కసారి ఆయన కనులు మిరుమిట్లు గలిపేటటువంటి ఆ కాంతి మండల మధ్యంలో వృషభారూఢుడై అంబికా సమేతుడైనటువంటి సదాశివుని యొక్క సాక్షాత్కారం లభించింది అతనికి. అది చూసిన వెంటనే పులకించిపోయి నోట మాట రాక కొంతసేపటి గద్గద కంఠంతో గొంతు పెగల్చుకుని శివా అని అరిచాడు. అంతే, వెంటనే ఆ శివుడు ఆనందంతో అనుగ్రహించి తనలో లీనం చేసుకున్నట్ట ఆ భక్తుడైనటువంటి జాలని. ఈ కథలో ఇతనికి ఏ వ్రతం ఉంది చెప్పండి, ఏ తపస్సు ఉంది చెప్పండి, ఏ జ్ఞానం ఉంది, ఏమీ లేదు. తనని తాను శివుడికి సమర్పించుకునేటటువంటి దృఢమైన భక్తి ఉంది అటువంటి మహాత్ముడి. ఇలాగా ఈ భక్తిలో, ఈ భక్తి యోగంలో అర్పణ బుద్ధి ప్రేమ భావన కలిగిన వారందరూ అర్హులే అని చెప్తూ ఒక పసిపిల్ల కథని చెప్తున్నారు ఇక్కడ. ఈ పసిపిల్ల కర్ణాటక దేశానికి చెందినటువంటి అమ్మాయి. ఆమె యొక్క తల్లిదండ్రులు శివదేవుడననొక్క శివభక్తియుతుడు ఉవిదయు తాను పొరుగూరికేగుచును. వాళ్ళ తల్లిదండ్రులకు వ్రతం ఉండేదిట, రోజు శివునికి పాలు నివేదన చేసి, కొంచెడు పాలు నివేదన చేసి ఇంటికి రావడం అనేది. ఈ వ్రత పాలన చేస్తున్న వాళ్ళకి ఒకరోజు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో మరి వ్రతం చేయడం ఎలాగా, అందుకు వారి యొక్క చిన్నారి పాపని పిలిచి అన్నారట, నిన్ను అలాగూ బంధువులింట్లో ఉంచుతున్నాం కానీ నీకు వ్రతాన్ని చెప్తున్నాం. అదేమిటంటే, రూపించి కడగొట్టు పాప తారింటి కాపిడి, నువ్వే మాకు కాపుగా ఉండాలి మా వ్రతానికి. అదేమిటంటే, అట ఇట కదలుకుమమ్మ, ఆ పిల్లని బుజ్జగించి చెప్తున్నారు, పడుచులతో నాడ బరవకుమమ్మ, ఒడివిన మాబ్రతం బెడపకుమమ్మ, గుడికేకి నిత్యంబు కుంచెడు పాలు బడరునకు ఆరగింపగబెట్టుమమ్మ, నమ్మిపోయేదము సుమ్మమ్మ మరాకుమమ్మ, మాయమ్మ మా అక్క మా తల్లి నీకొక మంచి బొమ్మయు లెస్స బొమ్మ పొత్తికలను పోయి తెచ్చదము. పిల్లల్ని ఎలా బుజ్జగించాలో అలా బుజ్జగించారు, మా వ్రతం చెడకుండా నువ్వు నిత్యం పాలు కుంచెడు పాలు మరగించి తీసుకెళ్లి శివుడికి నివేదన చే, ఈ వ్రతానికి ఎప్పుడు భంగపాటు వాటిల్లేదు. అంతేకాకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటూ మరిచిపోకు సుమా, ఈ విషయాన్ని తప్పకుండా పనిచే, నువ్వు ఈ వ్రతంగానే చేస్తే మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు నీకోసం బోరుడిన బొమ్మలు తీసుకొస్తాం, వాడితో ఆడుకుందో కానీ అన్నారు. ఈ పాప పేరు గొడగూచి, చిన్న పిల్ల. వీళ్ళకి తెలిసింది శివుడికి పాలిమ్మన్నారు, అంతే కదా తప్పకుండా చేస్తానన్నదిట అని అప్పగించుచు అరిగిన వారి తనయ కాళ్ళు మొగంబు తా కడుగుకొని ఉదయాన్నే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని మంచి గంగుల పాలు మరగంగ కాచి, చక్కగా వాటిని మరగ కాచి
2: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

యజమానే దాతో నక్షత్రం ఏమంగానిం ప్రేదమం విజానా తస్మై నేతో మహవిదా విజయమా సన్నయ శివ దేశం జ

ఆగం భవిర్న సమంచమానోషితానిష్టాకం సన్నదామరాజిం పునర్నాదేషిప్రణాదో పునర్నాభిజాయమానర్వాజాయమాన నక్షత్రముభిన్మోగాయన్ ప్రజన్న పరిపాదపశ్చాయ్యమాన ఇదం నృత్యేభ్యో హిరత్ం.

సార్ సర్వణే సత్యనిస్తారే అస్మభ్యం చక్రమజరకం ధ్వేయం ఆయాభిరేవ్యాగమేమేక్షణ్యమీయమే సన్నక్షత్రంభోజాయ వాయుర్నక్షత్రమభ్యేక్షన్నాయుక్షన్నాక్షత్రం సమక్ష్యం సన్నా

ఓర్ణాపశ్చాపోర్ణాపస్థాయ్యోర్ణమాగేషిరాయ సత్యాంగైవాభిసంసందః.

ఆర్మాజ విజయ భాగో భోరం నక్షత్రం నిర్వదంతే అలాగే వాచా నిర్వహించి.

సానామశ్యరణారుబంధ శాస్త్రోక్త్యాయాశ్చనాద్యా సముద్రయా శాస్త్రమేకం దేహసత్రాధేయ్యాధామనాథానుపత్రయంగే సానామశ్యరణారుబంధ కన్యాయమృతృతాయే విశ్వాయే రాధాయంతయజ్ఞం నక్షత్రేంద్రేంద్రేమ విశ్వమానాయకం భవే అష్టమ్యాస

ఓర్యం దేవమయమేకపాదం ప్రోక్షపదాయేవాణాపదమానుషాణాయమేవాణాయంగ్రంథా ప్రత్యుపదేవ్యాక్షయ్యాక్షయ్యం సంరక్షణం.

శ్రావయతి బృహస్పతిర్వాగామేన బ్రహ్మవత్సరే కేరం బృహస్పతే విశ్వాయే వారంజనం పయజలభవన్ సదవేన బ్రహ్మవత్సస్య భవనే బ్రహ్మవత్సరే హరిభవతి శ్రీ అజయ హయా విజయ.

సాధామేత చిత్రం భయాంజిందేయే ప్రయత్నాయమత్సాగవాన్యవత్ సదోచిత్రం భయామిందన చిత్రం భవే.

కామయత కామశానమేతులోకే సభిజయ్రాజయ్రహ్మయోనిలోపదేషామేతులోకే సభ్యజయత్ కామశానం హవాలేదు లోకే సభిజయ.

ప్రజాపతిపగ్రామేత దూరం ప్రజాం విందేతి సయసం ప్రజాపతిభూలాయరవత్ సమేతమూలం ప్రజామైంద్ర భూలం హే ప్రజా విందే శయన హరిజాయతే.

అనుభూయన్ ఉపమాన అభిభూయన్ శ్రీయేన అభిరాజన దేవ్యోగే పూర్ణ్యేన స్వాహ దేవ్యై స్వాహ్యస్వాహే.

ఆవాహయత అహోరాత్రమాసాన్మాసాం సంవత్సరమాత్వా చంద్రమృత్వాయుజ్జకుంజలోకదామాత్రి యామిరే హరేణం చంద్రమృదయ ప్రదేశాయ రోగా.

అథైతేనక్షత్రాయ జలం నిర్వపదే యథా సందేవానామసి ఏమహం మనుష్యాణాం భూయాపతి యథా ఏతద్దేవానా

ఏన వాజజిచ్చైధిసమానే చపార జిష్ణుః వాజీనో వాజజితో వాజజ్ఞ సరిష్యంతః బృహస్పతేర్భాగమవాజిఘ్రతా. దేవస్యావయజ్ఞసావితుః సవే సత్యసావసః బృహస్పతేరుత్తమన్నాకజ్ఞరుహేమేంద్రస్యోత్తమన్నాకజ్ఞరుహేమ. దేవస్యావయజ్ఞసావితుస్సవే సత్యసావసః బృహస్పతేరుత్తమన్నాకామరుహామేంద్రస్యోత్తమన్నాకామరుహామ. బృహస్పతే వాజంచయ బృహస్పతాయే వాచం వదత. బృహస్పతిం వాజంజాపయత. ఇంద్రవాజంజయేంద్ర ఆయ వాచం వదత. ఇంద్రం వాజంజాపయత. ఏషావస్సా సత్యా సంవాగా భూత్యయా బృహస్పతిం వాజమజీజపత. అజీజపత బృహస్పతిం వా.

ప్రజాతరిత్రతః షన్నో భవంతు వాజినో హవేషు దేవతామితద్రావస్వర్కాః జంభయంతో హింబృకగ్ఞే రక్షాగ్ఞే సిసనేయస్మద్యూయవన్నమీవాః తేనో అర్వంతో హవనశ్రుతో హవం విశ్వే శృణ్వంతు వాజినో మితద్రావః సహస్రసా మేధసాతా ఇవత్మనా మహో యే ధనజ్ఞే సమిథేషు జభ్రిరే వాజే వాజేవత వాజినో నోధనేషు విప్రా అమృతృతజ్ఞాః అస్య మధ్వః పిబత మాదయధ్వం తృప్తాయాత పథిభిర్దేవయానైః ఆమావాజస్య ప్రసవో జాగమ్యాదేమేద్యావా పృథివీ విశ్వరూపే ఆమాగంతం పితరా మాతరా యువమామా సోమో అమృతత్వాయ గమ్యాత్ వాజినో వాజజితో వాజజ్ఞ ససృవాజ్ఞ సహ బృహస్పతేర్భాగమవాజి

సహస్రవలశ అష్టాత్రికంశ్చ సుంధద్భందైవ్యాయ కర్మణే దేవయజ్యాయై మాతరిష్వనః ఘర్మోసి ద్యౌరసి పృథివ్యసి విష్ణు

సస్నితమం పప్రితమం జుష్టతమం వన్హితమం దేవహూతమః కృతమసి హవిర్ధానం దృగుంహస్వమాహ్వార్మిత్రస్య త్వాచక్షుషా ప్రేక్షే మాభేర్మా సంవిక్థామాత్వా హిగుంశిషమురువాతాయ దేవస్య త్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యామగ్నయే జుష్టన్

ఉపవస్తమితా హిరణ్యపాణః ప్రతిగృహ్ణాతూ ద్వాభాగ ఏకాదశ చ అవధూతకం రక్షోవధూత అరాతయోదిత్యాస్త్వగసి ప్రతిత్వా పృథివీవేత్తు దివస్కంభరిరసి ప్రతిత్వాదిత్యాస్త్వగ్వేత్తు ధిషణాసి పర్వత్యా ప్రతిత్వా దివస్కంభనిర్వేత్తు ధిషణాసి పార్వతీయీ ప్రతిత్వా పర్వతిర్వేత్తు దేవస్త్యత్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యామధివపామి ధాన్యం.

ధారాతజో ధ్రువమసి పృథివీంద్రగుంహాయర్ద్రగుంహ ప్రజాంద్రగుంహస జాతానస్మై యజమానాయ పర్యూహ ధర్త్రమస్యంతరిక్షంద్రగుంహ ప్రాణంద్రగుంహ పానంద్రగుంహ సజాతానస్మై యజమానాయ పర్యూహ ధరుణమసి దివంద్రగుంహ చక్షుః దృగుంహ శ్రోత్రంద్రగుంహ సజాతానస్మై యజమానాయ పర్యూహ ధర్మాసి దిశో

ముంచతాం చక్షురష్టా చత్వారికం సత్యా సంవపామి సమాపో అద్భిరగ్మత సమోషధ యోరసేన సగం రేవతీర్జగతేభిర్మధుమతేర్మధుమతేభిసృజ్యధ్వం అద్భ్యః పరిప్రజాతాస్థసమద్భిః పృచ్యధ్వం జనయత్యేత్వా సంయోమ్యగ్నయేత్వాగ్నేశోమాభ్యాం మఖస్య శిరోసి ఘర్మోసి విశ్వ

వాసమిత్రపయతు వరిషిష్ఠే అధినాకేగ్నిస్తే తనువం మాతిధాగగ్నే హవ్యగం రక్షస్వ సంబ్రహ్మణా పృచ్యస్వైకతాయ స్వాహ ద్వితాయ స్వాహ త్రితాయ స్వాహ సవితాద్వావిగుంసతిస్త ఆదద ఇంద్రస్య బాహురసి దక్షిణ సహస్రభృష్టిః శతతేజా వాయురసి తిగ్మతేజా పృథివిదేవయ జన్యోషధ్యాస్తే మూలం మాహిగుంసి సమపహతోరరుః పృథివ్యై వ్రజం గచ్ఛ గోస్థానం వర్షతు తేద్యోర్బధానదేవ సవితః పరమస్యాం పరావతి సతే నపాశైర్యోస్మాన్ ద్వేష్టి ఎంచ వయం ద్వేష్టి.

ేష్టి వయమ్ విష్మస్తమతో మా మౌకపహతోరరు పృథివ్యా అదేవయజనో వ్రజం గచ్చ గోస్థానం వర్షతు తేజ్యోర్బధానదేవ సవిత పరమస్యాం పరావతి సతే నపాసేర్యోస్మాన్ ద్వేష్టి ఎంచ వయమ్ విష్మస్తమతో మా మౌకరరుస్తేతి వమ్మాస్కానువసవస్త్వా పరిగృహ్ణంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా పరిగృహ్ణంతు త్రైష్టుభేన ఛందసా దిత్యాస్త్వా పరిగృహ్ణంతు జాగతేన ఛందసా దేవస్య సవితుః సవే కర్మ కృణ్వంతి వేధస అర్తమస్యృత సదనమస్యృత శ్రీరసి ధా అసి

ేతివా భజ మన శివమేవ నిరంతరం భజ మన శివమేవ నిరంతరం నమో నిరిష్ఠాయ ప్రియదవదవిష్ఠాయ చ నమో నమక్షోదిష్ఠాయ స్మరహరమహిష్ఠాయ చ నమః నమో వర్షిష్ఠాయ త్రినయనయవిష్ఠాయ చ నమో నమః సర్వస్మైతే తదిదమితి సర్వాయ చ నమః బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః ప్రబలతమసే తత్సంహారే హరాయ నమో నమః జన సుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః శివాయ గురవే నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః ఓం నమో భగవతే రుద్రాయ శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మహిమాన్వితమైనటువంటి వేదభాగమైన శ్రీ రుద్ర నమక మంత్రాలలో నిన్నటి రోజున 8వ అనువాకం చెప్పుకుంటూ ఉన్నాం. 6వ అనువాకంలో పరమేశ్వరుడు వేదవేద్యుడు వేదాంత వేద్యుడు అని చెప్పుకున్న తర్వాత ఒక 4 నామాలను స్మరించుకోవలసి ఉన్నది. శ్లోక్యాయ చ నమః అవసాన్యాయ చ నమః అని చెప్పినప్పుడు శ్లోక్యాయ చ అంటే వేదమంత్రముల యందు ఉన్నవాడు, అవసాన్యాయ చ అంటే వేదాంతముల యందు ప్రతిష్ఠితులైన వాడు, వన్యాయ చ నమః అంటే దుర్గమములైన శాస్త్రాదుల యందున్నవాడు అని అర్థం చెప్పుకున్నాం. అటు తర్వాత శబ్ద బ్రహ్మస్వరూపుడు అని తేలింది ఇప్పుడు మనకి. అంటే వేదముల యందు వేదాంతముల యందు ఉన్నవాడంటే శబ్ద బ్రహ్మస్వరూపుడు. ఈ శబ్ద బ్రహ్మం ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది. అది ఎలా ఉన్నదంటే శ్రవాయచ ప్రతిశ్రవాయచ అని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి శబ్దం యొక్క స్వరూపంగా రుద్రుణ్ణి ఆవిష్కరిస్తూ శ్రవాయచ అంటే వినబడేటటువంటి శబ్దం, సౌండ్ అని చెప్పడం. ప్రతిశ్రవాయచ అంటే రీసౌండ్ అనమాట. ధ్వని అతడే, ప్రతిధ్వని అతడే అని చెప్పడం. ధ్వని ఉద్గమించిన చోటు ఏదో ఆ చోటు శ్రవాయచ అని చెప్పబడింది. అది వెళ్లి తిరిగి ఎక్కడ మారుమోగుతుందో అది ప్రతిశ్రవాయచ. ఈ విధంగా ధ్వనికి ఉండేటువంటి విస్తారమైన లక్షణం చేత శ్రవము ప్రతిశ్రవము అని పుడుతున్నాయి. చర్యలలో కూడా చర్య ప్రతిచర్య అనేది ఉంటుంది. ఈ స్పందన ప్రతిస్పందన అనే విషయమే శ్రవాయ ప్రతిశ్రవాయ అని. ఈ రెండిటి యందు కూడా రుద్రతత్వం ఉన్నది అని చెప్పి ఈ శబ్దం ఎంత వేగంగా వెళుతుందంటే ఆశుషేణాయచ ఆశురథాయచ. మహావేగంగా వెళ్ళగలిగే సైన్యం కలవాడు, మహావేగంగా వెళ్లే రథములు కలవారు అని చెప్పబడుతున్నారు. మనం సూర్యుడు గురించి చెప్పుకున్నప్పుడు రుద్రుడు శూరస్వరూపుడు అని చెప్పినప్పుడు ఆయన దగ్గరున్న సేనలు గాని ఆయన దగ్గరున్న రథాలు గాని మహావేగంగా ప్రయాణించగలవు అని అర్థం చెప్పుకోవడమే కాక మంత్రములే సేనలు రథములు అని చెప్పబడుతుంటే వేద మంత్రములన్నీ కూడా ఒక సేనల వలె రథముల వలె పనిచేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ప్రతికూల శక్తులన్నీ పరిహరింపజేయడంలో మంత్రములకున్నటువంటి శక్తి అపారమైనటువంటిది. అందుకే ఇక్కడ మనకి శ్రవాయచ ప్రతిశ్రవాయచ తర్వాత రథములు సేనలు చెప్పబడినప్పుడు మంత్రపరమైన అర్థమే తీసుకోవాలి గాని యుద్ధంలో ఉపయోగించే సేనలు రథములు తీసుకోవలసిన అవసరం లేదు. అలాంటి అర్థాలు ఎలాగూ చెప్పుకున్నాం. ఇక్కడ ఆశుషేణాయచ ఆశురథాయచ అంటే శబ్దము మహావేగంగా ప్రయాణించగలిగేది. అందుకు ఈ మంత్రరూపమైన శబ్దము ఆ వేగంగా ప్రయాణించగలదు గనక ఆశు అని చెప్పారు. ఈ మంత్రానికి ఉండే మరో లక్షణమే శూరాయచ అవభిందతేచ అని. మంత్రము మహాశూరత్వం కలిగినటువంటిది. మంత్రం వల్ల వెలువడేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శబ్దశక్తి మహాపరాక్రమవంతమై ఆసురి శక్తిని దునువాడగలదు. మంత్రముల్లో రక్షోఘ్న మంత్రములు, పిశాచఘ్న మంత్రములు మొదలైనవి ఉన్నాయి. అవి ప్రయోగించడం చేత అవి శూరములై ఆ మంత్రములు ఆ రాక్షసుల్ని పిశాచాదుల్ని దునుమాడుతున్నాయి. అంతేకాదు అవభిందతేచ ఆ రాక్షస శక్తుల తలలు బద్దలు కొడుతున్నాయి. అది
అవభిందతే, భిందతే అంటే పగులగొట్టుట, అవభిందతే అంటే బాగా పగలగొడుతున్నాయని. పరమేశ్వరుని వేదం మరొక చోట చెప్తూ బ్రహ్మద్విషామూర్ధ్నే భినత్తి అని. బ్రహ్మద్విషామూర్ధ్నే, బ్రహ్మద్విషాం అంటే వేదద్వేషులు ఎవరైతే ఉంటారో, బ్రహ్మము అంటే వేదమని, బ్రహ్మము అంటే ధర్మమని, బ్రహ్మము అంటే పరబ్రహ్మమని, వాటి పట్ల ఎవరు ద్వేషం కలిగి ఉంటారో వారి తలలు పగలగొట్టమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది వేదం. అందుకే బ్రహ్మద్విషాం మూర్ధ్నే భినత్తి అని. అవభిందతే అంటే అది అర్థం అనమాట. దేవతాద్వేషులైనటువంటి ఆసురీ శక్తుల యొక్క తలలు పగలగొట్టగలిగే శక్తి ఈ శ్రవాయిచ ప్రతిశ్రవాయిచ అనేటువంటి మంత్రశక్తులు ఎందు దాగి ఉన్నది. అందుకు మంత్రస్వరూపుడైన రుద్రుణ్ణి ఇక్కడ భావన చేస్తూ ఈ మంత్రములే కొన్ని మనకి కవచముల వలె కాపాడతాయి. మంత్రములతో కవచాలు చేయడం ఎప్పటికీ మనకున్నది. రామరక్షా స్తోత్రమని, శివ కవచమని, హనుమత్ కవచమని, నృసింహ కవచమని, ఏ మంత్రోపాసనలైనా కవచం ఒక భాగం. ప్రతి మంత్రానికి సహస్రనామము, హృదయము, కవచము, కీలకము అనేటువంటివి ప్రధాన భాగములుగా చెప్పబడతాయి మంత్రోపాసనలో. అందుకు కవచం మంత్ర లక్షణం. అందుకే తర్వాత వర్మిణే చా అని చెప్పబడుతున్నది. కవచ స్వరూపుడైనటువంటి వాడు, కవచము ధరించి ఉన్నటువంటి వాడు, ఇది కూడా మంత్రములకు సంబంధించిన విశేషమే. అలాగే వరూధినే చ, వరూధనము అనగా కూడా కవచస్థానమే. రక్షాస్థానాన్ని వరూధనము అని అంటారు. మంత్రములు మనకు రక్షాస్థానములు. అనేకములైన ప్రతికూల శక్తులను ఎదుర్కోవడానికి అనేకములైన మంత్రములు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. అభిచారాది మంత్రములు కూడా ఉన్నాయి. అవన్నీ అవసరమానండి, బ్రహ్మ విద్య ఉంటే చాలదా అని అంటుంటారు. ఎంత బ్రహ్మ విద్యావేత్త అయినప్పటికీ కూడా లోకంలో తిరుగుతున్నప్పుడు అనేక ప్రతికూల శక్తులు ఉంటూ ఉంటాయి. గనక వారు కూడా కవచాదులుగా రక్ష కోసం కొన్ని మంత్రములు ధరించి ఉంటారు. శ్రీ విద్యలో కూడా ప్రధానమైన షోడశి పంచదశి లాంటి బ్రహ్మ విద్యలు ఉంటూ ఉన్నా ఆ శ్రీ విద్యోపాసకుడిని రక్షించడానికి వారాహి, ప్రత్యంగిర, శరభ, నృసింహ మొదలైన మంత్రములు కూడా అక్కడ చెప్పబడుతున్నాయి. కారణం ఆ ఉపాసకుడు ఆ సిద్ధి పొందే వరకు వెళ్లే మార్గంలో ఏ ప్రతికూలములైనవి వాడికి ఎదురు రాకూడదు. అవి కాని ఎదురొచ్చాయా సాధనలు కుంటుపడతాయి. ఉదయం లేచి జపం చేసుకుందామంటే ఎక్కడలే నిద్రమత్తు వస్తుంది, ఏదో చిరాకు వస్తుంది, మనకు తెలియదు ఎందువల్ల వచ్చిందో. కొన్ని ప్రతికూల శక్తులు మన సాధన సాగనివ్వకుండా అడ్డుపడుతుంటాయి. అలాంటి వాటి నుంచి మనం రక్షణ పొందడానికే మంత్రశాస్త్రం అనేకములైన కవచ మంత్రాలని, కుర్చా మంత్రాలని కూడా ఇచ్చినది. వీటిని అందుకోసం వాడుకోవాలి. శత్రుబాధలు మన వైపు రాకుండా, మన వారి వైపు రాకుండా చూసుకోవాలి. అందుకే మహామహా ఉపాసకులకు కూడా దుష్ప్రయోగాలు జరిగినప్పుడు మంత్రశక్తులు ఆదుకున్నాయి. ఆదిశంకర భగవత్పాదులు ముమ్మారులు ప్రమాదకర పరిస్థితులు పడ్డారు. అయితే ఆయనకి శక్తి లేదా? తలంచుకుంటే దగ్ధం చేయగలడు ఆయన. కానీ మహాత్ములైనటువంటి వారు కర్మశేషాన్ని అనుభవించడానికి సిద్ధపడతారు గనక వారేమీ అనుకోరు. కానీ వారిని కాపాడుకోవలసిన బాధ్యత శిష్యులదే. ఆ కారణం చేత ముమ్మారులు కూడా నృసింహోపాసన చేసి పద్మపాదాచార్యుల వారు ఆయన్ని కాపాడుకున్నారు, శంకరాచార్యుల వారిని. అలాగే వివేకానంద వారికి కూడా ఒకసారి దుష్ప్రయోగం జరిగితే ఆయన శిష్యుడే కాపాడినట్లు వివేకానంద చరిత్రలో మనకు కనిపిస్తుంది. మంత్రానికి ఆ శక్తి ఉంది. అందుకే విప్రులైనటువంటి వారు ఈ ఆయుధ శక్తుల్ని ఆర్షధర్మానికి రక్షా కవచంగా ఉంచవలసిన బాధ్యత ఉన్నది. ఇవి సూక్ష్మ ప్రపంచంలో మనల్ని రక్షిస్తాయి. అందుకే మంత్రములు వర్మిణేచ, వరూధినేచ అని చెప్పబడుతున్నాయి. వరూధనము అంటే ఇది సాధారణంగా ఒక రథంలో సారథి కూర్చునే చోట ఏర్పరిచే రక్షాస్థానాన్ని వరూధనము అంటారు. అంటే ఆ యుద్ధంలో సారథికి ఏమీ ప్రమాదం కలగకుండా ఒక చోట ఏర్పాటు చేసుకుంటాడు అతడు రక్షణగా. అతను సరిగ్గా హాయిగా కూర్చోగలిగితేనే డ్రైవింగ్ బాగా చేయగలడు. ఆయన ఇరుక్కుంటూ బాధపడుతూ కూర్చుంటే రథం ముందుకు కదలదు. అందుకే ఆయన ముందు హాయిగా కూర్చోవాలి, ఆ సారథిని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఆయన కూర్చున్న చోటు వరూధనము అని కూడా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా బిల్మినేచ, యోద్ధ అయిన పరమేశ్వరుడు, ఇవన్నీ కూడా రక్షకు సంబంధించినవే. ఇక్కడ నుంచి వర్మినేచ, వరుధినేచ, బిల్మినేచ, కవచినేచ, ఇవన్నీ కూడా రక్షకు సంబంధించిన విషయములు. బిల్మినేచ అంటే రంధ్రము కల శిరస్త్రాణము ధరించినవాడు అంటే హెల్మెట్ అంటారు మనం. యోద్ధలు కూడా శిరస్త్రాణము, శిరస్సును రక్షించేదాన్ని ధరిస్తారు. అలాగే కవచినేచ, చీలమండల వరకు కూడా కవచాన్ని ధరించినటువంటి రుద్రస్వరూపాన్ని ఇందులో చూపిస్తున్నారు.
ఇది మొత్తంగా మనం పరిశీలించవలసింది. మంత్రస్వరూపుడు శబ్ద బ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుడు ఏ ఆధారంగా ఈ వ్యాఖ్యానం చేశారండి అంటే, శ్లోక్ష్యాయచ అవసాన్యాయచ శ్రవాయచ ప్రతిశ్రవాయచ అనే శబ్దాధారంగా సంప్రదాయబద్ధమైన వ్యాఖ్యానం ఇది. దీన్ని తెలుసుకుని సప్తమోన వాకంలో యుద్ధ విద్యా స్వరూపుణ్ణి గ్రహించి అష్టమోన వాకంలో నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ వరకు నిన్న చెప్పుకున్నాం. సోమాయ సా ఉమా అనే విషయం, రుద్రాయ అంటే అగ్నిస్వరూపుడైన వాడు, భక్తులను తొందరగా అనుగ్రహించేటటువంటి వాడు అని విశేషం చెప్పుకుని, సోమ రుద్ర అనే తత్వములు సోమాగ్ని తత్వాన్ని తెలియజేస్తాయని వ్యాఖ్యానించుకుని, ఈ నమస్సోమాయ అనేటువంటి మంత్రంతో ప్రారంభమైన అనువాకం శ్రేష్టమైనదని, ముఖ్యంగా రుద్రమంతా వేదాలకి సారమైతే దీనిలో సారంగా ఉన్న అనువాకం ఇది. ఎందుకు దీనికింత శక్తి వచ్చిందనే త్వరలో మనం తెలుసుకోబోతున్నాం. అటువంటి నమస్తామ్రాయచ అరుణాయచ, ఆ సోమారుద్ర అని ఏ తత్వం ఉందో అదే తామ్ర అరుణ అని సూర్యుని యందు ఉపాసింపబడుతున్న చైతన్య స్వరూపము. ఈ అరుణ అనే మాటే సోమ అనే మాటకి మనం కలిపి చూస్తే, ఈ తామ్ర అరుణ రుద్ర ఈ తత్వములు కలబోస్తే అదే అరుణాం కరుణాతరంగితాక్షిం అయినటువంటి జగదంబిక యొక్క స్వరూపం, చిరేకర స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఇది. ఆ పరమేశ్వరుడు శక్తి సహితంగా ఉపాసింపబడే స్వామి మనకేం చేస్తున్నాడంటే, శంగాయచ పశుపతయేచ శం గా, గా అంటే గమయతి అంటే చేర్చువాడు అని. దేనికి చేస్తున్నాడు? శం గమయతి ఇది శంగాయ అన్నారు. శం అంటే సుఖము శాంతి శుభము. సుఖము అంటే మన ఐహికంగా పొందేటువంటి ఒక రిలీఫ్, ఒక ఆనందం. అలాగే శుభము మనం కోరుకునే ఒక మంగళం. అలాగే శాంతము అంటే కైవల్య సుఖం. ఈ మూడు కూడా శం అనే శబ్దానికి అర్థం. దీనిని భక్తులకు కలిగించువాడు, తనను ఉపాసించే వారికి ఈ శం అనేది కలిగించుతాడు గనక శంగాయచ అని. పశుపతయేచ, ఈ పశుపతి నామం ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే, ఇది సార అనువాకం అన్నాం, సారవంతమైన అనువాకం గనక ఇంతకు ముందు ఉన్న అనువాకాల్లో మహానామాలు ఇందులో పెడుతున్నాడు ఇక్కడ. అందుకు పశుపతయే, పశుపతయేని రుద్రునికి నమస్కారం. ఈ పశుపతి తత్వం మనం వివరంగా చెప్పుకున్నాం గనక ఇక్కడ దీని అర్థం చెప్పవలసిన అవసరం లేదు. ఆ పశుపతి అయిన వాడు మన యొక్క పాశములన్నీ నడిపేవాడు, సమయమరిగి పాస విమోచనం చేసేవాడు అయిన ముక్తికారకుడు పశుపతయేచ అని చెప్పి, ఉగ్రాయచ భీమాయచ అగ్రేవధాయచ దూరేవధాయచ నమ ఉగ్రాయచ భీమాయచ. ఇక్కడ స్వామి స్వరూపంలో ఉగ్ర భీమా అని వచ్చాయి. అంతకుముందు మనకు భవ శర్వ మొదలైన నామాలు, ఇక్కడ ఉగ్ర భీమా ఈ నామములు, ఇవన్నీ కూడా స్వామి అష్టమూర్తులకు సంబంధించిన నామములు. ఈ నామాలని ఏర్చే మొత్తం మనకి ఆ అష్టనామాలు ఏర్పరిచారు అష్టమూర్తి నామాలని ఋషులు. నిత్యం స్మరించుకోదగ్గ నామాలుగా భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇందులో ఉగ్ర భీమ అనేటువంటి నామములు చాలా విశేషమైనటువంటిది. ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః అని చెప్పారు ఇక్కడ. ఉగ్ర అంటే వాయుస్వరూపుడైన రుద్రుడు, అష్టమూర్తుల్లో వాయుస్వరూపము. వాయువుల్లో ఎన్ని రకములున్నాయో అన్ని రకములు మనల్ని అనుగ్రహించుగాక. బయట ఉన్న వాయువులే కాక మనలో ఉన్న దశ విధములైన వాయువులు కూడా ఉగ్ర అని చెప్పబడుతున్నవి. పరమేశ్వరుడు ఉగ్రుడు భీముడు ఎలాగయ్యాడు? ప్రభువు గనక, అది నిర్వచనం. ఎవరయ్యా అత్యంత భయంకరుడు అంటే ప్రభువే భయంకరుడు. ప్రభువు వద్ద అందరూ భయపడతారు, అవునా లేదా అండి? ప్రభువు వచ్చాడు అంటే సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడతారు, తల ఉంచుతారు, ఎందుకంటే శాసన భయం. అంతేగాని ఇంత మిడిగుడ్లు వేసుకుని కూరలు వేసుకొచ్చాడు ఆ భయం కాదు, ఇక్కడ శాసన భయం. ఈశ్వరుని వద్ద ఎవరు భయపడతారంటే ఎవరు భయపడరు అన్నారు. ఆ జగదీశ్వరుని వద్ద ప్రకృతి శక్తులన్నీ కూడా తల ఉంచుతాయట. భీషాస్మాద్వా తప్పవతి భీషోదేతి సూర్యః అని వేదమంత్రములు చెప్తున్నాయి. సమస్త గ్రహ తారకలన్నీ కూడా స్వామి కనుసైగల్లోనే కదులుతూ ఉన్నాయి, ఆయన శాసన భయం వల్ల కదులుతున్నాయి. అలాంటి శాసన భయం చెయ్యగలిగేటువంటి ఉగ్ర శాసకుడు గనక ఆయన ఉగ్రాయచ భీమాయచ అని చెప్పబడుతున్నాడు. ఇలా ఉగ్ర భీమ అనేటువంటి
శబ్దములు విన్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. అదేమిటి అంటే ప్రకృతిలో దేనినైనా శాసించి దాని ద్వారా మనకు రక్షణ కల్పించగలడు ఆయన. నువ్వు వెళ్లి రక్షించిన ఆ భక్తుణ్ణి కాపాడుకో అని శివుడు ఆజ్ఞాపిస్తే ఏదైనా వచ్చి మనం రక్షించవలసిందే. అంతేగా నువ్వెవరయ్యా నాకు చెప్పడానికి అనడానికి లేదు. ఆయన శాసన అంతే, తిరిగి క్వశ్చన్ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు ఆయన దగ్గర. ఉగ్రాయచ భీమాయచ అని ఆయన రక్షణ ఎలా ఉంటుందంటే అగ్రేవధాయచ దూరేవధాయచ. ఆయన శత్రువులను ఎలా సంహరించగలడు అంటే అగ్రేవధాయచ, ముందుండి చంపగలడు, దూరం నుండే చంపగలడు అన్నాడు. రెండూ చేయగలట్టు ఆయన. శత్రువుకు ముందు వెళ్లి సంహరించగలడు, అంతేకాదు దూరం నుండే సంహరించగలడు, రెండూ చేయగలడు. అంటే అంత మహాప్రతాపశాలి, ఎదురుగా ఉండి యుద్ధం చేయగలడు, ఎక్కడో దూరం నుండి కూడా సంహరింపజేయగలడు. ఆయన యొక్క వేటు నుంచి చూపు నుంచి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. ఎంత దూరాన్నైనా సరే పరమేశ్వరుని యొక్క శాసనం అమలవుతుంది. తన యొక్క ధర్మాన్ని ఎవరు దాటతారో వారిని శిక్షిస్తాడు ఆయన. అలాగే భక్తులని కాపాడడానికి ఆయన శత్రు సంహారం చేయడానికి ముందుకొస్తాడు. ఆ వచ్చినప్పుడు ఏ విధంగా కాపాడుకుంటాడు అనేది అగ్రేవధాయచ దూరేవధాయచ అనే నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీని గురించి మనం తెలుసుకోవాలి. ఈ నామాలు అర్థం కావాలంటే మహాభారతంలో అశ్వమేధ పర్వంలో ద్రోణ పర్వంలో చాలా చక్కని విషయాలున్నాయి ఈ అగ్రేవధాయచ దూరేవధాయచ గురించి. అగ్రేవధాయచ అంటే ముందుండి శత్రువుల్ని సంహరించేవాడు అనగా అర్జునుని యొక్క రథానికి ముందు పరమశివుడు జడలు విరబూసుకుని శూలముద్యంతం శూలాన్ని ప్రయోగించినప్పుడు ఆ శూలం ఎత్తి పట్టుకున్నట్టు ఆయన అంతే. ఆ ఎత్తి పట్టుకున్న శూలము నుంచి అనంతానంతమైన శూలాలు వెలికి వచ్చేట, అవన్నీ అగ్నిజ్వాలలు వెదజల్లుతూ వెళ్లి శత్రు సంహారం చేశాయి. ఇది అగ్రేవధాయచ. ఇక దూరేవధాయచ అంటే ఇంకా అవతల శత్రువు ఎలాంటి వాడో, వాడు నాకు లొంగుతాడో లేదో అని మనం అన్ని ప్లాన్ చేసుకునే లోపలే ఆ శత్రువుని నిర్వీర్యం చేయగలడు పరమేశ్వరుడు. మనకంటే ముందే నిర్వీర్యం చేసేస్తాడు దూరేవధాయచ అని చెప్పడంలో. అందుకే ఈ విషయమే కృష్ణ పరమాత్మ చెప్తారు, నిహతాం తేనవై పూర్వం అని. ఆ పరమేశ్వరుడే ఎప్పుడో సంహరించేశాడయ్యా ఆ శత్రువులందరినీ కూడా, నువ్వు ఊరికినే నిమిత్త మాత్రుడు మాత్రమే అని. ఈ విషయం అశ్వమేధ పర్వంలో ఉంది, ఇటువైపు ద్రోణ పర్వంలో ఉంది, అటు అనుశాసన పర్వంలోని కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఇది కాక ఈ మాటే ఆయన విశ్వరూపంలో చెప్పాడు, మయైవైతాన్ నిహతాన్ అని. ఆ మొత్తం అందరూ కూడా నా చేత ముందే సంహరింపబడ్డారని. ఆ కారణం చేత అర్జునుకి విశ్వరూపంలో ఆయన వదనంలో ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంత ధాన్యాన్యపి యోధవీరాన్ మయాహతాన్ అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఈ ద్రోణ భీష్మాదులందరూ కూడా నా చేత ఎప్పుడో చంపబడ్డారయ్యా అని చెప్పాడు. అంటే కాలం మనం ఇక్కడ నిలబడి చూస్తే వర్తమానం, దాటి చూస్తే దానికి వర్తమాన భవిష్యత్ భూతములనే అంచులు దాటిపోతుంది. అలాంటి అఖండ కాలస్వరూపాన్ని చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూపించి కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అని తన యొక్క ఆ విశ్వరూపం పేరు కాలాగ్ని రుద్ర స్వరూపము అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ కాలాగ్ని రుద్రుడు ఆయన్ను ఉపాసన చేస్తే అన్ని కాలములు మనకు అనుకూలమే. మనం ఇంకా ప్రయత్న దశలో ఉంటూ ఉండగానే మన ప్రయత్నం అవసరం లేని ఫలావస్థని ఆయన అందజేయగలడు. అది విశేషం. అందుకే అగ్రేవధాయచ దూరేవధాయచ. మనం ఒక కార్యం కోసం సాఫల్యం చేసుకోవడానికి బయలుదేరే లోపలే ఆయన అక్కడికి మనకంటే ముందే వెళ్ళి కార్యం అంతా సాఫల్యం చేసేయగలడు. అందుకే దూరేవధాయచ అని అంత చక్కగా చెప్పి నమో హంత్రేచ హనీయసేచ. హంతృ అంటే సంహరించేవాడు హింసించేవాడు అనే అర్థంలోనే ఇక్కడ వాడుతున్నారు. అయ్యా ఇలా సంహరించేవాడు హింసించేవాడు ఇలాంటివన్నీ చెప్పచ్చా అంటే చెప్పాలి, లేకపోతే చాలా అప్రమాదం. మన చుట్టూ చుట్టుకునేవి మనకు ప్రతికూలములు చాలా ఎక్కువ, అనుకూల శక్తుల కన్నా ప్రతికూల శక్తులే ఎక్కువ ఉంటాయి మనకి. సృష్టిలో కూడాను నెగటివ్ వచ్చినంత తొందరగా పాజిటివ్ రాదు, మీరు పరిశీలించండి. మీరు ప్రాణమిచ్చినంత ప్రేమించినా పొరపాటును ఒక్క కఠినంగా ఒక్క చిన్న మాట అంటే చాలు అంత ప్రేమా పక్కకు పోతుంది, అవునా లేదా అండి? ఎన్ని అనాలు అన్ని, అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, ఆత్మీయతలు ఇవన్నీ మర్చిపోతారు. ఆ ఒక్క మాటతో అన్నాళ్ల బంధం కూడా తెంచుకోవడానికి సిద్ధపడతారు ఎవరైనా సరే. హ్యూమన్ నేచర్ అది, నెగటివ్ పట్టినంతగా పాజిటివ్ పట్టదు. అందుకు అనేకమైన ప్రతికూల శక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా విచ్ఛిన్నం చేసుకోగలిగే శక్తి మనకు లేదు. అది మనకు కావచ్చు, మన ధర్మానికి కావచ్చు, దేనికైనప్పటికీ కూడా ఆ విధంగా మనల్ని ఆవరించినటువంటి అనేకమైన ప్రతికూల శక్తులే శత్రువులు. వాటిని సంహరించగలిగేటువంటి మహా చైతన్యం
పరమేశ్వరుని వద్దే ఉన్నది. అందుకే ఆ మహేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే హంత్రేచ హనీయసేచ రెండిటికే అర్థం ఒకటే, సంహరించువాడు అని. మరి రెండు మార్లు ఎందుకు చెప్పారంటే అన్ని మార్లు చేస్తే గానీ మనకి ప్రయోజనాలు నెరవేరు. సరే, దీనిలో మరొక అర్థం మనం గ్రహించవచ్చు. హంత్రేచ అంటే ఇతడంతలే మేము సర్వాధికులం అని గర్వించే వారిని సంహరించువాడు కనుక హంత్రేచ అన్నారు. హనీయసేచ అంటే ఈయన అవమానించాలి అని చెప్పి ఈయనతో విరోధం పెట్టుకున్న వారిని సంహరించువాడు అని అర్థం. ఈ రెండు విశేషాలు ఇక్కడ. మరి ఉదాహరణలు చూపించారు కదా, హంత్రేచ ఎవరు? పరమేశ్వరుడు అనుగ్రహించి ఏవో మనకు వస్తాయి సంపదలు. వస్తే మనమేమనుకుంటాం? పరమేశ్వరుడు మాత్రం ఒట్టినే ఇచ్చాడా, మన తపస్సులకు ఫలంగా ఇచ్చాడు, మనం చేసిన జపాలకు ఫలంగా ఇచ్చాడు, ఆయన ఏం చేశాడు అని క్రమంగా మనలో అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారం పెరిగి చేయరానివన్నీ చేయడానికి కూడా సిద్ధం అవుతూ ఉంటాం. అందుకే భక్తితో పాటు సాత్విక ప్రవృత్తి కూడా పెంచుకోవడం చాలా అవసరం. భక్తితో పాటు అహంకార రాహిత్యాన్ని పెంచుకోవాలి. అలా కానప్పుడు ఆయన ఎక్కడైనా ఒక్కడు కొట్టినా కొడతాడు. దానికి ఉదాహరణ హంత్రేచ అనే దానికి భాష్యకారులు ఇచ్చిన ఉదాహరణ ఏమిటంటే, తానే సర్వాధికుడు అని గర్వించే వారిని హింసించేవాడు. ఉదాహరణ ఎవరంటే రావణాసుడు అన్నారు. వాడేం చేశాడు? స్వామి వల్లే వరాలు పొందాడు. ఆ వరాలు పొంది నేనెంత స్వామిని ఎత్తుకుపోతానన్నాడు ఆయన. నీ వల్ల కాదురా అన్న నందీశ్వరుడితో తగువ పెట్టుకున్నాడు. అక్కడితో ఆకుండా కైలాసాన్ని ఎత్తేస్తానన్నాడు. ఎత్తడానికి ప్రయత్నించాడు. మొత్తం ఆ 20 చేతుల భుజాలకి ఎవడిచ్చాడు ఆ శక్తి? ఆయనే ఇచ్చాడు. కానీ ఈ కైలాసం ఎంత అనుకున్నాడు. అనుకుని ఎత్తబోతే ఏం చేశాడు? ఆయన కేవలం తన బొటన వెన్న అలా అన్నట్ట పైన అనగానే మొత్తం ఆ చేతులన్నీ కూడా దాని కింద చిరిగిపోయాయి. అలాగ కొన్ని వేల సంవత్సరాలు ఏడ్చెట్ట, పెద్ద ఏడుపు. ఆ ఏడుపుని అందరూ ఏడ్చెట్ట, అంత భయంకరంగా ఏడ్చాడు. అంటే జాలిపడి ఏడవలేదు, ఆ ఏడుపు శబ్దం భరించలేక ఏడ్చాడు అందరూ కూడా. అంత రావణ్ చేశాడు కనుక రావణుడు అయ్యాడు ఆయన. అలాగా వాడికి అక్కడితో ఆగలే, ఇంకా అహంకరిస్తే రామరూపంలో ఆయనే సంహరింపజేశాడు. అందుకే హంత్రేచ. ఇక హనీయసేచ, హనీయసేచ అంటే తన మీద ద్వేషము విరోధము పెట్టుకుని నిరంతరం నిందిస్తూ తిరిగే వాళ్ళు ఉన్నారే, వాళ్ల పని కూడా పూర్తి చేసేవాడు అని. దానికి ఉదాహరణ దక్ష ప్రజాపతి. అందుకే హంత్రేచ అన్నప్పుడు రావణాసురుడు మొదలైన అహంకార పూరితను సంహరించిన వాడు అని అర్థం. అక్కడ హనీయసేచ అంటే ద్వేషబుద్ధి కలిగినటువంటి దుర్మార్గుల్ని శిక్షించువాడు అని అర్థాన్ని తీసుకోవచ్చు. ఇలా ఉన్న స్వామిని నమో వృక్షేభ్యో హరికేశేభ్యః అన్నారు. ఇంతకు ముందు వృక్షాల గురించి చాలా చెప్పుకున్నాం. మళ్ళీ అష్టమోనువాకంలో ఎందుకు చెప్పారంటే, ముందు గడచిన నామాల్లో ఈ నామం చాలా విశిష్టమైనదని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. మీరు అనువాకం చూస్తే ముందు అనువాకాల్లో ఉన్నటువంటి దివ్యమైన నామములు ఏర్చి కూర్చిపెట్టినట్టుగా గోచరిస్తాయి ఇక్కడ మనకి. అది విశేషం. అందుకే వృక్షేభ్యో హరికేశేభ్యో అనడంలో అంతరార్థం ఏంటంటే, వృక్ష రూపముల్లో హరికేశములు అనగా ఆకుపచ్చని కేశములు కలిగినటువంటి వాడు అని. దీని గురించి మనం చాలా వివరం చెప్పుకున్నాం. కానీ వృక్షము అని శివుణ్ణి అన్నారు కనుక ఒక్కసారి చూద్దాం. పచ్చని చెట్టును చూస్తే పరమేశ్వరుడు గుర్తు రావాలి అని మనం చెప్పుకున్నాం. అసలు పరమేశ్వరుడు ఎలాంటి రూపాలతో ఉన్నాడంటే, మనకు మారేడు మొదలైన చెట్లన్నీ ఆయన రూపములే. ఇది కాక స్వర్గంలో కూడా కల్పవృక్షాది రూపముల్లో ఉన్నవాడు అని చెప్పారు. కల్పవృక్షాది రూపాల్లో ఉన్నట్ట. అసలు శివుడే పెద్ద కల్పవృక్షం అండి. ఈ విషయం మనకి పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు చెప్తాడు. ఈ చిగురాకు ఈ ప్రసవమీ పువ్వుదేన ఎంత ఎప్పని చుచితిరే యటంచు తన చుట్టూ సుఖాదులు నిలిచి కొల్వగా. సుఖములన్నీ వచ్చి ఒక చెట్టు దగ్గరకు వచ్చేట. సుఖములంటే ఏమిటి? చిలకలు. చిలకలన్నీ వచ్చి చిగురాకు ఎంత బాగుందో, ఈ పువ్వు బాగుందో, ఈ తేనె బాగుంది చూసారా అని అంటున్నాయట. అలా సుఖాదులన్నీ కొలుచుకుంటూ ఉంటే ఉన్న చెట్టుకు నమస్కారం అన్నాడు. ఆ చెట్టు ఎవరయ్య అంటే శివుట్ట. ఎలాగో చూడండి ఇక్కడ. ఆ చిగురాకు ఏదంటే కపర్దాంచిత అన్నాడు. కపర్దం ఆ జటాజూటమే చిగుళ్ళుట. అది చిగురాకులతో నిండిపోయిన చెట్టుది. చిగుళ్ళు ఎలాగైతే లేత ఎర్రని కాంతులతో ఉంటాయో అలాంటి జటాజూటం అవి చిగురాకుల్లా ఉన్నాయి. ఇక అందులో కుసుమం ఉందిట, చక్కటి కుసుమం. అదేంటంటే చందమామ. ఇక తేనె కూడా ఉన్నది అందులో. అదేంటంటే గాంగాధరి, ఆయన నుంచి వస్తున్నటువంటిది. చూసారా ఎంత బాగున్నదో అని. సుఖాదులు నిల్చుకొల్వగా, సుఖాదులు అంటే చిలకలు మొదలైనవి అని చెట్టుకి అర్థం. శివుడే అయితే సుఖాదులు అంటే సుఖమహర్షి మొదలైన వారందరూ నిలిచి కొలుచుకుంటున్న కల్పవృక్షానికి నమస్కారం అన్నారు.
ఈ కల్పవృక్షం ఏది ఇవ్వదు చెప్పండి. అందుకే విశ్వనాథ వారు చెప్తారు, అక్రీభద్వయమూర్తి నీదు జడలయ్యా బాలపత్రావళ్ శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిన్ ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మపు పొడి మధుస్యందంబు జోగంగా నాయీక్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వరా అని చెప్పారు ఆయన. నీదు జడలు అయ్యా బాలపత్రావళు శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిన్ ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మపు పొడి. ఆ పువ్వుల పుప్పొడిలాగా ఆయన ఒంటి నిండా భస్మం ఉందిట. ఇక మధుస్యందంబు జోగంగా, ఆ తేనె ధారలాగా గంగ కురుస్తున్నటువంటిది. మరి కల్పవృక్షం ఏం చేస్తుందంటే, నా ఈ క్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వర, ఓ కల్పవృక్ష స్వరూపమా నన్ను అనుగ్రహించవయ్యా. శివుడంటేనే కల్పవృక్షం, కల్పవృక్షం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఈ శివుడనే కల్పవృక్షం కూడా భక్తులకు ఏది కోరుకున్నా అది ఇస్తుంది గనక. శివుడు పచ్చని చెట్టు వంటి వాడు. అందుకే ఆ పరమేశ్వరుడికి పేరేమిటి అంటే, లోకమునకు నీడం ఎత్ర విశ్వంభవత్యేక నీడం అని మనకి వేదములే చెప్తున్నాయి. ఎక్కడ విశ్వమంతా ఒక గూటిలో ఒదిగినట్లు ఒదిగి ఉందో అది బ్రహ్మము అని. ఒక గూటిలో పక్షులన్నీ ఎంత భద్రంగా ఉన్నాయో శివుడనేటటువంటి చెట్టు ఎందు ఈ విశ్వమంతా ఆశ్రయించుకునిందిట. ఒక్క చెట్టును ఆశ్రయించుకుని ఎన్ని పక్షులుంటాయండి. అలాగే ఈ విశ్వంలో ఉన్న పక్షులందరూ, ఈ జీవులందరూ ఆ శివుడనేటువంటి కల్పవృక్షాన్ని ఆశ్రయించుకుని తమ జీవితాన్ని గడుపుతున్నాయి. అందుకు వృక్షేభ్యో హరికేశేభ్య అంటే పచ్చని చెట్టు ఆయన, అంతేగాని ఎండిన చెట్టు కాదు ఆయన, పచ్చని చెట్టు. ఆ పచ్చని చెట్టు అంటే ఫలములతో వాటన్నిటితో కూడి మనకు కావలసిన అభీష్ట ఫలాలని అందజేసే కల్పవృక్ష స్వరూపము. అందుకే వృక్షేభ్యో హరికేశేభ్య అంటే మనకు కావలసినవన్నీ వచ్చేసే ఆ మంత్రం అనగానే అది విశేషం. అలాంటి ఆ పరమేశ్వరుని యొక్క అసలు స్వరూపం ఇక్కడ చెప్పబోతున్నారు. రుద్రమంతా గొప్పదవ్వడానికి ఏది కారణమో, అష్టమోనుభాకు అందులో గొప్పదవ్వడానికి ఏది కారణమో అది ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నది. అదేమిటి? నమస్తారాయ అనేటువంటి మాట. తారాయ అని స్వామికి పేరు. తారము అంటే తరింపజేయునది అని అర్థం. తారాయ అంటే తరింపజేయు శివునకు నమస్కారము. తారహ, మనకు తారక మంత్రం అనే మాట విన్నాం మనం. తారహ అంటే తరింపజేయుట, దాటించుట. దీనినే మోక్షము అని అంటారు. మోక్షకారకమైన మంత్రమును తారము అని అంటారు. ఇది విశేషం. మంత్రాలు అనేక రకాలుగా ఉంటాయి. తారక మంత్రములని, అభీష్టకారక మంత్రములని, ఆభిచారిక మంత్రములని వేదములలో మంత్రములు ఇవి. ఈ మూడు రకములుగా వేద మంత్రాలు ఉంటాయి. తారక, అభీష్టకారక, ఆభిచారిక మంత్రములు వైదిక మంత్రములు. ఇవి కాక తాంత్రిక మంత్రములు చాలా చెప్పబడి ఉన్నాయి. ఇవి కాక శాబర మంత్రములు కొన్ని చెప్పబడుతున్నాయి. శుచి మొదలైనవి లేనటువంటి వారు జపించుతూ ఉంటారు. ఈ గిరిజనులు మొదలైన వారి వద్ద ఈ శాబర మంత్రాలు చాలా ఉంటాయి. ఇవి క్షుద్ర మంత్రములు, ఇవి శాబర మంత్రములు. తంత్ర మంత్రములు వేరు, వైదిక మంత్రములు ఈ మూడు రకాలుగా ఉంటాయి. అందుకు వైదిక మంత్రముల్లో మన ఇష్టసిద్ధికి అనిష్ట పరిహారానికి ఉపయోగించే మంత్రములు వేరు, ఇక మోక్షము కోసమే ఉపయోగించే మంత్రములు కొన్ని ఉన్నాయి. వాటిని తారక మంత్రములు అని చెప్తారు. అలాంటి తారక మంత్ర స్వరూపుడైన రుద్రునికి నమస్కారము అని. ఈ తారక మంత్రాల్లో మొదటిది ఏమిటయ్యా అంటే ఓంకారస్తారహ అని మనకు వేదమే చెప్తున్నది. ఓంకారమే తారము, తరింపజేయునది అని. దీనినే ప్రణవము అన్నారు. నవ అంటే దీని నుంచే, నవ్ అనే ధాతువు నుంచే నావ అనేది కూడా ఉత్పన్నం జరిగింది. అందుకే ప్రాణవ, బాగా దాటించునది అని. ఓంకారం అంటేనే బాగా దాటించినది. అందుకే ఓంకారస్తారహ, దాటించునది అని అర్థం. అమ్మవారికి కూడా తారాదేవి అని పేరు మనకున్నది. అంటే అర్థం ప్రణవస్వరూపిణి, మోక్షప్రదాయిని అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ నమస్తారాయ అంటే ప్రణవస్వరూపుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. మొత్తానికి తరింపజేసే స్వరూపుడు అని అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ శివుడు ప్రణవస్వరూపుడు అని చెప్పడానికి మనకి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్నప్పుడు సర్వ విద్యలకి ఈశ్వరుడు, సర్వభూతములకు ఈశ్వరుడు. అతడు ఎవరయ్యా అంటే బ్రహ్మాధిపతి, బ్రహ్మకు అధిపతి, బ్రహ్మణోధిపతి, వేద మంత్రములకు అధిపతి. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ, ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. ఆయన ఎవరయ్యా అంటే శివో మే అస్తు సదాశివోం, సదాశివ ఓం
అని చెప్పబడింది. ఆ సదాశివుడే ఓంకార స్వరూపుడని మనకు తైత్తిరీయం చెప్తున్నటువంటి విశేషం. ఇలాగే పురాణాలు కూడా శివోవా ప్రణవో హేష ప్రణవోవా శివస్మృత వాచ్య వాచకయోర్భేదో నాత్యంతం విద్యతే క్వచిత్ అన్నారు. ఇక్కడ శివునకు ప్రణవమునకు భేదము లేదు, అత్యంత భేదము లేదు అన్నాడు. మళ్ళీ ఎక్కువ భేదం లేదు అన్నాడు. ఈ రెండు శివుడు ప్రణవం ఒక్కటే, ఎక్కువ భేదం లేదన్నాడు. అంటే ఎక్కువ భేదం లేదంటే కొంచెం ఉందనే కదా అర్థం. ఏమిటది విశేషం అంటే ప్రణవం వ్యక్తమైన శివుని యొక్క స్వరూపమై క్రమంగా మనల్ని శివుల్లో చేరుస్తుందట, అది విశేషం. అందుకే ప్రణవోచ్చారణ మనం చేసేటప్పుడు మాండుక్యం దీని విషయంలోనే చతుర్థం మన్యంతే శివం అద్వైతం అనే మాట మనకు చెప్పబడుతున్నది. చతుర్థం ఇక్కడ ప్రణవం, చతుర్థం శివం, దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఓ ఉపనిషత్ క్రమం ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ నమస్తారాయ ఇప్పుడు చెప్పబోయే ఒక మహామంత్రాన్ని యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ మహామంత్రం ఏమిటి? ఇప్పుడు చెప్పబోయే మహామంత్రం అది తారక మంత్రం. ఇప్పుడు చెప్పబోతున్నాడు ఆ తారక మంత్రాన్ని మనం గ్రహించబోతూ ఉన్నాం. అది తారహ, అది కైవల్య ప్రదాయమైనటువంటి మంత్రం. అదే శివం, శివాన్ని చేర్చేది ఏదో అదే కైవల్యం. ఆ శివం ఎలా చేరుస్తుందో ఇక్కడ చెప్తున్నారు. అకార ఉకార మకారములు, దాని తర్వాత ఉండేది నాలుగవది ఏదో అది తురియం. ఈ అకార ఉకార మకారములు విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత అని మూడు తత్వాలను తెలియజేస్తాయట. ఆ ఉమా అని, ఆ ఓం అని చివరికి మనం దేనిలో లీనమవుతున్నామో ఆ తురియ అవస్థ, అది పూర్ణమైనటువంటి పరబ్రహ్మ యొక్క స్వరూపం. దాన్నే చతుర్థమాత్రారూపమైన నాదం అని అంటారు. ఇది చతుర్థమాత్రారూపం. ఆ నాదాన్ని మరింత విశ్లేషిస్తే బిందువు అనేది కూడా గోచరిస్తుంది. మొత్తానికి అది అవ్యక్తం. వ్యక్తం ఎంతవరకు? ఆ ఊం వరకే. ఇంకా పైన నాదం అవ్యక్తం, అదే త్రిగుణాతీతం, అది తురియం, అది శివం. ఇది మాండుక్యోపనిషత్తు చెప్తున్నటువంటి విషయం. అందుకే చతుర్థం మన్యంతే శివం అని ప్రణవస్వరూపాన్ని ఆవిష్కరించినటువంటి ఆ మంత్రాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. నమస్తారాయ అనేటటువంటిది. ఎందుకు ఈ తారహ అన్నారనే దాన్ని జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి. ఆ విషయం చెప్పబోతున్నాం త్వరలో. మొత్తానికి ప్రణవస్వరూపుడు ఒకటి, తారక మంత్రస్వరూపుడు అంటే కైవల్యదాయకమైన మంత్రస్వరూపుడు. ఆ మంత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అది చెప్పబోతున్నాడు. ఈ స్వరూపమే తారహ, ఇంట్రడక్షన్ లాంటిది. ఈ తారహ ఆయన ఒక విద్యను ఇవ్వబోతున్నాడు. తార విద్య అంటే మనకి కైవల్యాన్ని ప్రదానం చేయగలిగిన మహామంత్ర విద్యని ఇక్కడ వేద మాత మనకి అందిస్తున్నది. అదేమిటి అంటే శివుని యొక్క స్వరూపంలో ప్రధానమైన నామాలు ఇక్కడ మూడు చెప్పబడుతున్నాయి. శంభు, శంకర, శివ. శంభోని మనం అరుస్తాం. ఆ శంభోని అరవగలిగితే అది చాలా గొప్ప విషయం అండి. కంఠం ఎంతవరకు వెళ్ళగలిగితే, అంతవరకు శంభో అని అనగలిగితే మన ప్రాణశక్తి అంతా బాగా పనిచేస్తుంది. మైకులు లేని కాలంలోనే, మైకుల అవసరం లేకుండానే ఆదిహోట్ల నారాయణ దాసు వారు శంభోని అరిచేవారు ఉదయం. అప్పుడు సూర్యుడొచ్చినా నిద్ర లేవని ఊరు ఆయన నాదం విని లేచేదిట ఆ విజయనగరం. అంతేకాదు ఆయన హరికథ ప్రారంభించాడంటే ముందు చేసేది శంభోని. ఏ శంఖం కావాలండి అప్పుడు? శంభోని అరిస్తే కంఠమే శంఖమైందే, కైలాసం దాకా శివుడికి వినబడుతుంది. ఆ ఓ అనే మాటలోనే ఓంకారం ఉందండి. చివరికి నువ్వు నాదం పెట్టుకో, కానీ ఓ అనే పిలిపే ఓ అనేటటువంటి ఆ పిలుపు, ఏ భాషలోనే ఓ అనే ఒక ప్రకటన ఉంది. అంటే మానవుడికి తెలియకుండానే సహజంగా ఉత్పన్నమయ్యే దివ్యనాదం ఓ అనేటువంటిది. అందుకే శంభో అనే పిలుపు చాలా గొప్పది. అలాంటి శంభుని నామస్మరణ ఉన్నదే శంభు. ఆ భకారం పలగ్గానే మనలో ఉన్నవన్నీ ఊదుకుపోతాయండి, అదో విశేషం. అనేక అరిష్టాలను ఊదగలిగే శక్తి ఆ భకారంలో ఉంది. అందుకే శ్రీనాథుల వారు భాశబ్ద ప్రయోగంతో ఒక పెద్ద శీర్షపద్యం రచించారు. ఆయన ఒక పెద్ద డాక్టరు, మంత్రశాస్త్రవేత్త. దాని గురించి వ్యాఖ్యానిస్తూ కొందరు చెప్తారు, భకార బాహుళ్యంతో గాని శబ్దోచ్చారణ చేస్తే గర్భవతులు భకార శబ్దంది గాని ఉచ్చరిస్తే వాళ్ళకిట సుఖప్రసవం అవుతుంది. అది ఏ విశేషం ఉందో చూడండి. ఇక్కడ ఇంత విశేషాలు ఉన్నాయి. మొత్తానికి శంభో అనే నామం అంత దివ్యమైనటువంటిది. మనలో వాయు శక్తులన్నింటినీ చక్కగా ప్రకంపింపజేసి మన లోపల అరిష్ట శక్తుల్ని ఆవల తరమగలిగే శక్తి, భగవంతుడిచ్చిన కంఠశంఖంతో పూరించగలిగే నాదం శంభోనాథం.
అందుకే నమశంభవేచ మయోభవేచ నమశంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ. ఇక్కడ మీకు మయోభవేచ మయస్కరాయచ పక్కన పెడదాం, శంభు శంకర చూద్దాం ఏమిటి దీనిలో ఉన్న అంతరార్థం. కొందరు శంభు అంటే శం అంటే సుఖము అని, మయ అన్న సుఖమే అని, శంభు అంటే ఈ లోకపు సుఖములు ఇచ్చేవాడని, మయ అంటే కైవల్య సుఖాన్ని ఇచ్చేవాడని అర్థాన్ని చెప్పారు. అది స్వీకరించవచ్చు కానీ ఇంకొక భావాన్ని ఇందులో తీసుకోవచ్చు మనం. శంభు భూ అంటే ఉత్పత్తి స్థానము అని అర్థం, అందుకే భూమి అని మనకు మనం అంటున్నాం. భూ అనేది ఉత్పత్తి స్థానము. శంభు సుఖములకు శుభములకు ఎవడు ఉత్పత్తి స్థానమో అతడు శంభు. అన్ని సుఖాలు అన్ని శుభాలు ఆయన నుంచే కలుగుతున్నాయి మనకి, కనుక ఉత్పత్తి స్థానం ఆయన. అయితే ఆయన ఉత్పత్తి స్థానమై ఉన్నవాడే కాకుండా ఆ శుభమును విస్తరింపజేసి అందరికి పంచగలిగేవాడు, అందుకే శంకర అని తర్వాత పేరు. శంకరోతి ఇది శంకర. శుభములను ఉత్పత్తి చేయువాడు ఆయనే, శుభములను కలిగించువాడు పంచువాడు ఆయనే. దీనికి మరొక భావన ఏం చేశారంటే నేరుగా శుభములు ఇచ్చేవాడు గనక శంభు అన్నారు. శంకర అంటే తాను నేరుగా కనబడకపోయినా అప్రత్యక్షంగా శుభములను ఇచ్చువాడు గనక శంకర. శంకరా

చేస్తూ ఉంటే వాడికి ఎంతవరకు దాని మీద అధికారం ఉంటుందండి? వస్తువు ఉన్నంత వరకే. ఆ తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి అందరికీ ఇచ్చావు కదా నాకు ఇవ్వవా అంటే అయిపోయింది అనొచ్చు ఆయన. కానీ ఈయన అలా అనడు. దేనిని ఇస్తున్నాడో అదే ఆయన, అది విశేషం. ఆ శుభమే ఆయన గనక శివాయ అని చెప్తున్నారు, అది విశేషం. నమ శివాయ. అయితే ఈయన శివం సరే శుభమే, మరొవరైనా గొప్ప శివుడు ఉన్నాడా ఈయన కన్నా శుభస్వరూపుడు అంటే ఇంతకు మించి మరొక శుభము లేదు. అందుకే శివతరాయ, ఈయన్ని మించిన శుభము మరొకటి లేదు అని శివతరాయ అనేదంతా తేల్చేశాడు. అందుకు ఇక్కడ మూలమేమైంది, శివమే ఈయనా అనేది తేల్చేశాడు. ఇక్కడ శంభు శంకర దగ్గర మీకు మయోభవేచ మయస్కరాయచ రెండు చూసుకోవాలి మీరు. అంటే మయోభూహు మయస్కరహ అని రెండు శబ్దములు ఇక్కడ. శంభు శుభములకు ఉత్పత్తి స్థానం ఎలాగో, మయములకు అంటే కైవల్య సుఖాదులకు కూడా ఈయనే ఉత్పత్తి స్థానం. వాటిని కలిగించేవాడు గనక మయస్కరుడు అని మనం అంటున్నాం. అసలు మయ అనే మాట చాలా గొప్పది. ఇదే మనం తన్మయము అని వాడుతున్నామా లేదా? మయ అంటే శుభములన్నీ కలుగుతూ ఉన్నా పాపం కొందరికి శుభములలో మయం కాని లక్షణం ఒకటి ఉంటుంది, అదో విశేషం. శుభంతో మయం చెందగలిగితేనే ఆనందం అండి. ఎన్ని శుభాలు కలుగుతున్నా కొందరు ముఖాలు దాపిరిగొట్టు ముఖాల్లాగే ఉంటాయి. ఇలాంటి వాడిని భగవంతుడు కూడా సంతోషింపజేయలేడు. ఎందుకంటే అమ్మవారు ఎవరయ్యా అంటే ఉత్సాహం ఉల్లాసం అమ్మవారు. కొందరి దగ్గర ఎంత దరిద్రమున్నా ఎప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు వాళ్ళు. నిజంగా మయ, ఆ ఆనందంతో తన మయులై ఉంటారు. కొందరికి భగవంతుడు ఎన్ని ఇస్తున్నా ఏదో కోల్పోయినట్టుంటారు. అలా కాకుండా ఆశంతో మయ, మయత్వం పొందగలిగే అనుగ్రహం కూడా ఈశ్వరుడే ఇవ్వాలి మనకి. శుభములు ఇవ్వడమే కాకుండా శుభములు గుర్తించి తన్ మయత్వం చెందగలిగే స్థితి ఇవ్వాలి. ఈ మయత్వం అనేదాన్ని మోక్షం అని ఎందుకు అన్నారంటే తన్మయమే మోక్షం, మరేమిటో కాదు. తన్మయమే మోక్షం, తత్తంటే పరబ్రహ్మ. దానితో మయత్వం కలిగిపోవాలి మనకి. మయత్వం అంటే మరొక దాని స్పర్శ లేకుండా దానితోనే కలిసిపోవడం తన్మయత్వం. అతను తన్మయ స్థితిలో ఉన్నాడు, అలా వదిలేయండి అంటాం మనం. తన్మయుడైపోయాడంటే ప్రపంచం పట్టని స్థితికి వెళ్ళాడు. శం అనేటటువంటిది పరమేశ్వర స్వరూపమైతే దానితో తన్మయమైపోయడమే మయస్కరాజచ మయోభవేచ అంటే ఆ శుభస్వరూపుడైన పరమేశ్వరునితో మయత్వం చెందగలిగేలాగా అనుగ్రహించేవాడు ఆయన. అందుకే కైవల్య ప్రదాయకుడు అని అర్థం చెప్పి అప్పుడు చెప్తున్నారండి దివ్యమైన మహామంత్రాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నారు, నమ శివాయ. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది మహామంత్రం. ఆ మహామంత్రాన్ని ఇవ్వడానికి ముందు వేదం ఇంత ఇంట్రడక్షన్ తీసుకుని నమస్తారాయ అని ప్రతిపాదించింది. అంటే ఇప్పుడు తాను చెప్పబోయేటటువంటి నమ శివాయ ఏదో అదే తారహ అని అక్కడ ముందే చెప్పేసింది. అంటే ఒక మోక్షకారక మంత్రాన్ని చెప్తున్నాను వినవయ్యా అంటోంది వేదమాత రుద్ర నమక మంత్రాల్లో. ఆ తారమే నమ శివాయ. ఇప్పుడు చెప్పబోయే పంచాక్షరి విద్యకే తారక మంత్రం అని పేరు. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే అని మనకి శాస్త్రం చెప్తున్నది. రుద్రుడే తారక బ్రహ్మమును చెప్పువాడు అని అర్థం. అంటే రుద్ర నమకమే మనకు తారక బ్రహ్మమును తెలియజేస్తున్నది అని. అందుకు తారహ అంటే ఏమిటంటే పంచాక్షరీ పరా విద్య సతారా లింగ రూపిణి, ఇది అర్థం అన్నమాట. తారా అంటే పంచాక్షరి అని అర్థం. తారా అంటే ఓంకారం అనే కాకుండా పంచాక్షరీ విద్యా స్వరూపుడైన వాడు. శివుడెవడు? పంచాక్షరి స్వరూపుడు. పంచాక్షరి వేరు, పరమశివుడు వేరు కాదు. పంచాక్షరే పరమశివుడు. ఐదు అక్షరాలే ఈశ్వరుని యొక్క స్వరూపము. ఓంకార స్వరూపుడు పరమేశ్వరుడైతే ఆ ఓంకారం అకార ఉకార మకార బిందు నాదములుగా ఉంటే అదే నామ శివాయ అని ఐదు అక్షరములైంది. దానికి సంకేతంగా పరమేశ్వరుడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే ఐదు ముఖములు ధరించి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం చెప్పున్న పంచాక్షరిని బ్రహ్మదేవునికి సృష్టి ఆదిలో ఉపదేశం చేసినటువంటి వాడు. అందుకు తానే పంచాక్షరి విద్యను ఇవ్వగలిగాడు, ఇంకెవరు ఇవ్వలేదు. అందుకే రుద్రహ తారక బ్రహ్మ వ్యాచష్టే, రుద్రుడే తారక బ్రహ్మమునిచ్చాడు గాని ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఎందుకంటే రుద్రుడు శబ్దస్వరూపుడు, శబ్దస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన పరమేశ్వరుడే నమశివాయగా వ్యక్తమయ్యాడు. అందుకే నమశివాయ అనే పంచాక్షరికి స్థూల ప్రణవము అని పేరు. ఓంకారానికి సూక్ష్మ ప్రణవము అని పేరు. ఓంకారం కేవల కైవల్య ఫలం మాత్రమే ఇవ్వగలదుట, నమశివాయ మాత్రం ఇహము పరము కూడా ఇవ్వగలదుట, అది విశేషం. అందుకే నమశివాయ అనే దాని గురించి చెప్తూ నాతస్తారకు

మంత్ర తారకోయం పంచాక్షర అని అధర్వ శిష్యోపనిషత్తు మనకి చెప్తున్నటువంటిది. ఇదే తారక మంత్రం అయ్యా, తారకోయం పంచాక్షర, ఈ ఐదక్షరములే పంచాక్షర విద్య. అందుకే స ఏకో రుద్ర స ఈశానః, ఈ పంచాక్షరీ విద్యయే రుద్రస్వరూపం, ఇదే ఈశాన స్వరూపము అని వ్యాఖ్యానించి ఈ శివ అనేటువంటి దివ్య నామం గురించి అనేక అర్థాలు అనేక మార్లు చెప్పుకున్నాం గనక ఇప్పుడు ఎక్కువ విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వదిలేస్తే పాపం. అందుకు అవసరమైనంత వరకు కొన్నైనా చెప్పుకుంటాం, లేకపోతే శివనామం గురించి చెప్తూ ఉంటే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఆ రెండు అక్షరాలు అంత దివ్యమైనటువంటిది. అందుకే ఆ శివ శివ శివ ఎనరాదా, భవభయ బాధలను అణచుకోరాదా అన్నారు చాగరాజస్వామి వారు. ఆ శివ అంటేనే చాలండి, అన్ని భవభయ బాధలు అణగిపోతాయి. అటువంటి దివ్యమైనటువంటి మంత్రం అది. అందుకే శివ అంటే శాంతిదాయకుడు అని అర్థం. శివం అనే శబ్దానికి ఉన్న అర్థములు శుభము, శుద్ధత, శాంతము, క్షేమము, విశ్రాంతి, భద్రము, కళ్యాణము, మోక్షము, ఇన్ని అర్థములు ఒక్క నామంలో దాచుకున్నాడు ఆయన. అందుకు శివ అని. సృష్టిలో మనమందరం కూడా శివమునే కోరుకుంటున్నాం. వాడు ఎవడవనియండి, ఏ జాతి వాడవనియండి, ఏ మతం వాడవనియండి, చివరికి నోరు రాని జంతువు అవనియండి, సృష్టిలో ఒక చైతన్యం ఉన్న ప్రతి వస్తువు కూడా ఏం కోరుకుంటుంది? శివాన్నే కోరుకుంటుంది. అంతకు తప్ప ఇంకేదైనా ఉందా చెప్పండి. లేదండి నేను డబ్బులు కోరుకుంటున్నానండి అని ఒకటి అంటాడు. డబ్బులు ఎందుకు? దానివల్ల మళ్ళీ శుభము సుఖము కావాలనే కదా. కనుక అల్టిమేట్ ఏమిటి, అన్నిటికీ పరమం ఏమిటి? శివమే. అందరూ కోరుకునేది శివమే, శుభమే. ఈ శుభము అనే దానికి ఎవడి స్థాయిలో వాడి నిర్వచనం ఉంటూ ఉంటుంది. పసిపిల్లవాడి స్థాయిలో వాడికి కావలసిన అప్పటి శుభమేదో ఉంటుంది. విద్యార్థికి విద్యే శుభము, ధనార్థికి ధనమే శుభము, క్షేమార్థికి క్షేమమే శుభము, జ్ఞానార్థికి జ్ఞానమే శుభము, కైవల్యార్థికి కైవల్యమే శివము. అందుకే ఎవరు ఏ శివం అనుకుంటున్నారో వారికి ఆ శివం ఇవ్వడానికే ఎవడున్నాడో వాడు శివుడు. అది విశేషం. ఎవరికి కావలసిన శివం వారికి ఇచ్చేవాడు. అంటే ఎవరు అడిగిన శివమే కాదు, ఎవడికి ఏ శివం అవసరమో వాడికి ఆ శివం ఇచ్చేవాడు శివుడు. అందుకే శివశబ్దానికి అర్థమేమిటయ్యా అని కృష్ణ పరమాత్మని ధర్మరాజు అడుగుతాడు మహాభారతంలో. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, శివమిచ్చన్ మనుష్యాణం తస్మాదేవ శివస్మృత, సర్వజీవులకు ఎప్పుడూ శుభము కలుగుగాక అనుకుంటూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన పేరు శివుడు అన్నాడు. ఆయన స్వభావం శివుడు, అది విశేషం. స్వభావత శివుడు, ఆయన స్వభావం అండి శివత్వం అనేది. అది ఎలాగూ పంచదార దగ్గరికి వెళ్ళి తీపినివ్వా తీపినివ్వా అని అడగాల, అది నోట్లో పెట్టుకుంటే అదే ఇస్తుంది, దాని స్వభావం తీపి. అలాగే పరమశివుణ్ణి ఆశ్రయిస్తే శివం తప్ప మరేది ఇవ్వడు ఆయన. ఆయన ఇచ్చేదే శివం. మరి ఆయన ఘోరము అఘోరము అన్నారే అంటే ఆ రెండుటితోనే ఇచ్చేది శివమే, అది విశేషం. అందుకే నమ శివాయ అనేది కీలకం, చాలా కీలకమైన మహామంత్రం. ఒక్కసారి భావించితే సృష్టిలో మన నమ శివాయ అని ఒక మాట అంటే విశ్వమంతా వ్యాపించిన చైతన్యం శివమై మనకు దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ కానివ్వండి, ఒక నదిలోకి వెళుతూ నమ శివాయ నమస్కరించుకోండి, ఆ నది మీకు శివం చేస్తుంది ఏ అదృష్టం లేకుండా. సూర్యభగవాన్ని చూసి శివాన్ని నమస్కరించుకోండి, ఆయన నుంచి కావాల్సిన శివమంతా వస్తుంది. అలా ప్రకృతిలో దేన్ని చూసినా శివ అనుకుంటే చాలు, ఘోరాఘోరాత్మకమైన విశ్వ చైతన్యం మీకు శివమై పరిణమిస్తుంది. అందుకే సమస్త రుద్రమునకు సారం శివ అనేటటువంటి మాట. ఇంత రుద్రం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఘోరాఘోర రూపములతో అనేక ఆయుధములు పట్టుకున్నావు పరమేశ్వర, వీటన్నిటితో నువ్వు నాకు శివుడవుకా అంటున్నాం. మన గోళ అది, మన ఘోష అది, మన వేదనది, మన వేదమది. అందుకు శివమే మనకు కావాలి గనక నమ శివాయకు మించిన మంత్రం లేదయ్యా. అందుకు దీన్ని తారక మంత్రం అని చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా అష్టమోనువాకం ఎందుకు గొప్పదైందో, ఎందుకు సరిగ్గా అనువాకం రాగానే గంట కొడుతున్నామో, అందులో కూర్చుంది ఈ మహామంత్రం నమ శివాయ అనేటటువంటిది అక్కడ వచ్చి కూర్చుందనమాట. అందుకే తారకోయం పంచాక్షర అని నమస్తారాయ. ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వేదం ఎంత అందంగా మెట్లు వేసిందో చూడండి. తారహ చూపించి శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ అక్కడికి తీసుకుపోయింది. ఈ శం దాన్ని కలిగించి దాన్ని పుట్టించి దానితో తన్మయం చేయించగలిగేది ఈ శివం సుమా. దీన్ని మించేవేనా ఉందా అని మళ్ళీ పైకెళ్ళి చూస్తే మరి లేదు, ఇదే అల్టిమేట్ నమ శివాయ అని. ఇక్కడ
ఈ తారక మంత్రం రుద్రుడు ఉపదేశిస్తాడు అంటే దీని గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సి ఉన్నది. రుద్రస్థానము ఏది మనం చెప్పుకున్నాం, కాశీక్షేత్రం అని మొదటి రోజు చెప్పుకున్న ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకోండి. అవిముక్తోపాసన అని చెప్పాం. అవిముక్తోపాసన మూడు విధములుగా ఉంటుందని, ఒకటి శబ్దరూప కాశీక్షేత్రం, రెండు భూరూప కాశీక్షేత్రం, రెండు అభ్యంతరమైన యోగరూప కాశీక్షేత్రం. అభ్యంతర యోగరూప కాశీక్షేత్రం భూమధ్యస్థానం. భూరూప కాశీక్షేత్రం అంటే గంగానదీ తీరంలో ఉన్న వారణాసి. ఇక శబ్దరూప కాశీక్షేత్రం ఏదంటే రుద్రం అని చెప్పుకున్నాం. ఈ రుద్ర మంత్రములే కాశీక్షేత్రము అని చెప్పుకున్నాం. ఇలాంటి కాశీక్షేత్రంలో మన విశ్వనాథ జ్యోతిర్లింగం ఎలా ఉందో, ఈ రుద్రరూప కాశీక్షేత్రంలో నమశివాయ అనే పంచాక్షరం ఎలా ఉంది, అది విశేషం. ఆ నమశివాయ అనే పంచాక్షరి యొక్క వెలుగే ఈ రుద్ర మంత్రములన్నీ కూడా. అందుకు నమశివాయ అనేటువంటి మహామంత్రం. ఆ కాశీక్షేత్రంలో మరణిస్తే రుద్రుడు కుడి చెవిలో మంత్రాన్ని ఉపదేశిస్తాట. అప్పుడు ఆ మరణావస్థలో ఉన్నటువంటి ఆ జీవుడి సూక్ష్మ శరీరపు గ్రంథులని అమ్మవారు విప్పుతూ ఉంటే, పసపుపయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ, సాక్షాత్ ఆ పార్వతీదేవి ఆ మృతుడైన ఆ జీవుడికి ఆ సంధ్యావస్థలో ఆ తల్లి పసపుపయ్యద వీచు, ఆ మరణించిన వాడికి ఆయాసం లేకుండా తన పయ్యదతో వీస్తూ ఉంటుంది గాలి తగిలేలాక. ఇక వాడికి చల్లదనం కలిగించడానికి భాగీరథి జలములని శీకరాసారంబు చిలుకు డుంఠి, ఆ డుంఠి గణపతి తొండంతో నీళ్లు జల్లుతూ ఉంటాడు వాడికి వేదన కలగకుండా. అయితే మరణావస్థలో ఎంత వేగం ఆ జీవుడు బయటకు వస్తాడో వీడిని తమతో పాటు తీసుకుపోదామని భూత ప్రేత పిశాచాలన్నీ తిరుగుతుంటాయి. వాటి జోలి వీటి వైపు రాకుండా అక్కడ తీవ్రంగా ఉన్నటువంటి భైరవుడు వచ్చి ఆయన భస్మరేఖ దిద్దుతాడట. ఆ భస్మరేఖ చూస్తే చాలు, భూత ప్రేతాలన్నీ దూరం పోతూ ఉంటాయి. అలాంటి వాడి వద్దకు వచ్చి సాక్షాత్ ఆ రుద్రుడే ఎడమ చేతి త్రిశూలాన్ని పట్టుకుని కుడి చేతితో వాడి తలని ఎత్తి ఆ కుడి చెవిలో తారక బ్రహ్మాన్ని ఉపదేశిస్తాడు గురువై. సాధారణంగా మనకు లోకంలో ఎవరైనా గురువు ఉపదేశిస్తే దాన్ని మనం జపం చేసి సిద్ధి పొందాలి. కానీ పరమేశ్వరుడు చెవులో చెప్పడం ఏంటి జీవుడికి కైవల్యం వచ్చేస్తుంది, అది విశేషం. అది రుద్రుడు చేసే విషయం. అందుకే రుద్రః తారక బ్రహ్మ వ్యాచష్టే. ఇది కాశీక్షేత్రంలో మరణించితే చాలు, జరిగిపోతుంది. అలాగే ఎవరు భ్రూమధ్యమునందు దృష్టి ఉండగా దేహాన్ని చాలిస్తారో వారికి ఇదే స్థితి లభిస్తుంది. అలాగే ఎవరు నిత్యం రుద్రాధ్యాయం చేస్తూ ఉంటారో వారికి ఇదే స్థితి లభిస్తుంది. అందుకే రుద్రాధ్యాయంలో మనకు ఆయన ఉపదేశించే మహామంత్రం తారక మంత్రం. దీని గురించి మనకి వేదం ఈ విషయం చెప్తూ ఉంటే, అనేక మంది తారక మంత్రం చెప్తాడంటే శివుడు వాళ్ళ చెవిలో రామమంత్రం చెప్తారు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. తులసీదాసుల వారు కూడా అదే రాశారు. కానీ శివుడు రామమంత్రమే చెప్తాడని మాత్రం లేదు అక్కడ. ఆయన ఏం చెప్తాడో మనకు తెలిసిపోతాయని చెప్పడం ఎందుకండి. ఇక్కడ విశేషం ఏంటంటే అలాగని రామమంత్రం కాదని కూడా కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. రామ మనకు తారక మంత్రాలు ఏవి అంటే అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీరామ మంత్రం, పంచాక్షరి, ఇవన్నీ తారక మంత్రములే. అవి ఆయా జీవుడి యొక్క యోగ్యత బట్టి ఆయా మంత్రములను ఉపదేశించి అందరూ వెళ్లేది ఆ పరబ్రహ్మం వద్దకే. ఏ దైవమైనా శివం కానిది మనకి లాభం లేదని నిన్ననే చెప్పుకున్నాం. అందుకు చిట్ట చివరికి వెళ్లే చోటు శివమే. అందుకు ఆ జీవుడి యొక్క అవస్థ బట్టి పరమేశ్వరుడు వాడికి ఏది చెప్తే వాడు కైవల్యాన్ని పొందుతాడో అది చెప్తాడు. ఏది చెప్పాలన్నా శబ్ద బ్రహ్మస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన రుద్రుడే చెప్పాలి, అది దానిలో ఉన్న అంతరార్థం. అందుకే తారక మంత్రం అంటే కేవలం రామమే అనుకోవద్దు, రామము కూడా తారక మంత్రమే. దాని ద్వారా తరింపవలసిన జీవుడు కానీ చెప్తాడు, ఇలాగ అన్వయించుకోవాలి శాస్త్రం అన్ని. అంతేగాని తారక మంత్రం రామము కాదు అంటే మహాపాపం. శివుడు ఒప్పుకోడు ముందు, ఆయనకు చాలా ఇష్టం రామ తారక మంత్రం అంటే, ఆయన ఉపదేష్ట. అందుకు శివమేదో రామమదే. రామము అంటే సౌందర్యం ఆనందం అని, శివుడంటే శాశ్వత శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు, కైవల్య స్వరూపుడు. కైవల్యమే అందం, కైవల్యమే ఆనందం, అదే సచ్చిదానందం. ఆ బ్రహ్మమే రామము, ఆ బ్రహ్మమే నారాయణం, ఆ బ్రహ్మమే శివం. అందుకే శాశ్వత గుం శివం అచ్యుతం అని వేదం చెప్పింది. వేదానికి పాపం శివుడన్నా అచ్యుతుడన్నా ఒక్కటే అని అర్థం.

ృద్రపశోనామృతానం రుద్రోపాసుకేభ్యాతుల్యపరాగేనాహుతిం పురస్కారాహుతిం పురస్కారాయ్యం గృహం గురుయా.

ప్రాక్షది పరస్తాదల్వాహే ప్రాక్షది తస్మాత్ పరస్తాదల్వాహే మనుష్యాభూర్జోమేవ్యక్రోరమివ్యక్రమ్యపోమనయ పితాం దేవమేవనయ్యోర్

0: దెన్ హౌ డిడ్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? మాయా శక్తి విలాస, బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ మాయా, బికాస్ ఆఫ్ ది విలాస. విలాస మీన్స్ ది పవర్ టు ప్రెసెంట్ ఇట్సెల్ఫ్ ఇన్ వేరియడ్ ఫార్మ్స్ ఆఫ్ దట్ మాయా కల్పిత. ఆల్ దీస్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ అండ్ దీస్ సూపర్ ఇంపోజన్స్ విచ్ ఆర్ బికాస్ ఆఫ్ ది మాయా దట్ మహావ్యామోహ సంహారిణే, దట్ వన్ హూ డెస్ట్రాయ్ దిస్ వ్యామోహ, దిస్ మోహ, దిస్ డెల్యూషన్ ఇస్ వెరీ పవర్ఫుల్ వన్. మహావ్యామోహ, మహావిక మహా ప్లస్ వి ప్లస్ మోహ, ఆ మోహ ఆ సమంతాత్ మోహ, ఇట్ ఇస్ టోటల్ కన్ఫ్యూషన్. వి ఆంగ్ ప్లస్ మోహ, ఇట్ ఇస్ టోటల్. హీ హాస్ యూస్డ్ ఆల్ ది పాసిబుల్ ఉపసర్గాస్, మహా వి ఆంగ్ మోహ. సో ఇట్ ఇస్ టోటల్ కన్ఫ్యూషన్ బట్ ఆల్ దట్ ఇస్ డిస్ట్రాయ్డ్. మహాసంహారిణి, యూ కెన్ టేక్ దిస్ మహా టు సంహారిణి, మహాసంహారిణి, దట్ పవర్ఫుల్ డిస్ట్రాయర్ హూ డిస్ట్రాయ్స్ దీస్ కన్ఫ్యూషన్స్, దీస్ డౌట్స్ totally, to eradicate these doubts totally, these doubts which arise, this world of duality which arise because of this Mahamoha, this great confusion, this confusion because of this Maya Shakti, the power of Maya, that one who destroys, to that Guru, to that Dakshinamurti, I salute.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
0: Raho Grastha Divakarendu Sadrusho Maya Samachhadanat సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాక్ అస్వాప్సం ఇతి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. రాహు గ్రస్త దివాకర ఇందు, దివాకర ఇందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణ ఉపసంహరణతః యః అభూత్ సుషుప్తః పుమాన్ ప్రాగ్ అస్వాప్సం ఇతి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే, ప్రత్యభిజ్ఞాయతే, నో డోంట్ బ్రేక్ ఇట్, ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే, టు దట్ గురుమూర్తి దక్షిణామూర్తి ఐ సల్యూట్. వాట్ కైండ్ ఆఫ్ రాహు గ్రస్త దివాకరేందు సదృశో, దివాకర సన్, ఇందు మూన్, దే ఆర్ గ్రాస్డ్ బై రాహు. రాహు అండ్ కేతు ఆర్ టూ నోడల్ పాయింట్స్ ఇన్ ది అస్ట్రానమీ, ఇన్ ఇండియన్ అస్ట్రానమీ దే ఆర్ టూ, అస్ట్రాలజీ అస్ట్రానమీ దే ఆర్ టూ నోడల్ పాయింట్స్. రాహు, రాహు ఇస్ ది హెడ్ పోర్షన్, కేతు ఇస్ ది టెయిల్ పోర్షన్, neck below the neck, whatever exists, that is Ketu. So this Rahu, because sun and moon, this Rahu Ketu, this person, he sat in between sun and moon and tried to take this is the story of Kumbh Mela. He tried to take part of the nectar which in the form of Mohini Vishnu is distributing. So this fellow, he took, but sun and moon, who were sitting by either side of this asura, this demon, they found he is not one among us. They complained to Vishnu. Immediately Vishnu cut this demon's neck, but he has taken this nectar already. There is no death possible. So his head is separated from the body. So that head portion is traveling in the space with the tail portion in another end. 180 degrees, there will be a difference always. It's a nodal point, so there will be 180 degree difference. So, this fellow, this head portion, what happens is, because of the anger, he will try to eat the, this is the myth, this is the mythology. It tries, this Rahu tries to

ధర్మంతరమస్మహే యంతరిక్షేణ దివాదే వృక్షేషు దివాదేషం పశవ పుత్రమాహం సత్ బ్రాహ్మణం పునరస్మాను.

హ్యం శిందేవాచ్యమ్యమస్కంధుమానస్కంపాతి అగిరాజౌ శ్రేణౌషం పాదినాదివ ఆజ్యం వదంజతో రక్తాభ్యదాయ అవాంగౌ

ధర్మస్థలహరప్రవోదేవ్రీవరోరాక్షన్ దేవరాన్యాగన్ సుహామస్ధ్యాంబరో అజ్ఞేయం దాసరాహరే సౌభ

శరవిందేన సమరదాంతనాథం సంవత్సరేణాక్షయాత్రమానోషాద శ్రేమత్సత్పాశాంగం సంతేన దత్తాంతపరామత్సరామాదయ సమాహ ఇదే ముంచా విరదహరాం విలోక్షం మేదోదరం.

హన్వగ్రిర్రామగ్రలక్ష్యగన్మారాయ కృతనోషావదేరా హనుభూర్యగుణవో హనురస్మే నస్యామా పృథివీ ఆ

ృక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షా

హరిరాంశోహల్యస్మీరత్నమోహి సుగామోషాయుషాణా భరమాణ భరమాణ స్వామో

ఉపస్థాయోక్షేక్షమేంద్రేంద్రస్వై ఇంద్రగేర్ఘన్నాభిషేతమానాయ ఉన్నరే ఇంద్రస్ పక్షిణ విలో మధాన ఆత్మా దేవానా ఉదమానుషారా.